0: నమసి స్వాహ
1: అస్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన స్తంతేనస్తక్రమతస్యావయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యావయజ నమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగ్రతశ్చ

0: దేవా చక్రమ జిక్వయ గురు మనసోభా ప్రయూతి దేవహేడనం
1: రామాయో నో అవేదచ్చనాయ తే తస్మిన్ తదేనో వస

0: మేషుధ్యంతా జ్యోతిరహం విరజామి పాప్మా భూయా సగస్వాహ.
1: తిష్ట పురుష హరిత పింగళ లోహితాక్షి దేహి దేహి.

0: శుద్ధ్యంత జ్యోతిరహం విరజా విపాప్మా భూయా సగ్గస్వాహ
1: అగ్నగే స్వాహ
0: ేభ్యో దేభ్య స్వాహ
1: భూవాయ భూమాయ స్వాహ
0: స్వాహ
1: చుదక్షిదగే

0: భగవంతుడి అందున్నటువంటిది ఇదే నా పుణ్యం. పుణ్యం లేదా తండ్రి అంటే
1: దేర్ ఇస్ నో పుణ్యం ఆర్ మెరిట్ దేర్.
0: నా పాపం
1: నో సిన్,
0: నా మంత్రం నా తీర్థం.
1: నో మంత్ర దేర్, నో ఇట్స్ నో పిల్గ్రిమ్ సెంటర్ నౌ.
0: నా జపం నా తీర్థం,
1: నో జప.
0: సచ్చిదానంద రూపం శివోహం శివోహం.
1: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ బ్లిస్ ఇట్ ఇస్ శివ.
0: కనుకనే భగవంతుని దూషించినటువంటి వానికి గాని ప్రేమించినటువంటి వానికి గాని పరిహసించినటువంటి వానికి గాని శివోహం శివోహం శివోహం మంగళం మంగళం మంగళం అని అంటుంటాడు భగవంతుడు.
1: యు మే క్రిటిసైజ్ యు మే బ్లేమ్ బట్ గాడ్ విల్ బ్లెస్ యు లెట్ యువర్ లైఫ్ బి ఆస్పిషియస్.
0: కనుకనే అనేక మంది మీకందరికీ తెలుసును భాగవతంలో కంసుడు నిరంతరం కూడా కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
1: You know, in Bhagavata, Kamsa went on accusing Krishna continuously.
0: నిజమైనటువంటి భక్తులు ఏ భగవంతుని చూచినప్పుడు ఏ పూజామందిరంలో ప్రవేశించినప్పుడు ఆ భగవంతుని స్మరిస్తారు.
1: A true devotee will think of God when he sees him in his worship. భగవంతుని
0: ద్వేషి నిరంతరము దూషిస్తూనే ఉంటాడు.
1: The one who hates, he goes on hating.
0: నిరంతరము దూషణ అనేటువంటి పేరుతో భగవంతుని స్మరిస్తున్నాడు.
1: In the name of hatred, he thinks of the Lord continuously.
0: కనుకనే అట్టి కంసుని యొక్క రక్తము కట్టగడపటికి కృష్ణుని పాదాలపైన పడింది.
1: ఫర్ దట్ రీజన్ ద బ్లడ్ ఆఫ్ కంస ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: శిశుపాలుని యొక్క రక్తము భగవంతుని పాదాలపైన పడింది.
1: ద బ్లడ్ ఆఫ్ శిశుపాల ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణుని దూషించటము శిశుపాలుని యొక్క దూషణ కంటే మించిన దూషణ మరొకటి లేదు.
1: దేర్ కెనాట్ బి హయ్యర్ క్రిటిసిజం దాన్ ద వన్ ఆఫ్ శిశుపాల.
0: ఎంత కఠినంగా దూషించాడు.
1: వాట్ హార్ష్ వర్డ్స్ హి యూజ్.
0: స్నానం బుజేయు ఆ జవరంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
1: Should you be worshipped for the simple reason that you have stolen all the sarees of the ladies who are bathing at the time?
0: తల్లలాడడు నీకు అర్ఘ్యము ముడిగుట అది ఒక పెద్ద తప్పు.
1: It's a big mistake to worship you because you are involved in playful
0: acts. కట్టి పెట్టు పంచాంగం ఇంకా.
1: Stop, don't speak any longer.
0: Jogadugana goku sarinchu muinar annadu.
1: Stop, shut up, he said.
0: Shut up annadu Krishnuni.
1: He said, shut up Krishna.
0: Tachanne cut up aipoyindi.
1: Immediately what happened? He was beheaded, cut up.
0: Kattagadapatiki tana yokka vakke tanaku pratibhalanga roopondindi.
1: His very word gave him the result.
0: కనుక భగవంతుని యొక్క తత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఏదో మేము విమర్శిస్తున్నామని ఆనందిస్తున్నారు కానీ ఆ విమర్శలు తిరిగి తప్పినవి కాదు. ఏదో ఒక రూపంలో వెంటాడుతుంటాది.
1: ఫూల్స్ మే క్రిటిసైజ్ గాడ్ వన్ వే ఆర్ అదర్, ఆల్ ది రిజల్ట్స్ విల్ ఫాలో దెం.
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: No one can escape from the consequences of one's own action.
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Who can say when and how and what one has to experience?
0: రాములంతటి వాడు రమణ సీతను దాసి పామరుని వలయెచ్చెనన్నా.
1: Rama cried like an innocent man because of separation from Sita.
0: అలనాటి పాండవులు అలు ఆకులలు మేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandavas had to spend their life in a forest.
0: ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: One has to be prepared to suffer because of that.
0: ఈ కర్మలను పరిహారం గావించుకునే నిమిత్తమే మానవుడు సత్కర్మల్లో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటోన్ వన్ హ్యాస్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: ఈ సత్కర్మలు ఎంతటి పర్వతము లాంటి పాపములైనప్పుడు పరిహారం చేస్తాయి.
1: ఇట్ ఆల్సో అటోన్ ద సిన్స్ దట్ వుడ్ మేక్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్.
0: పర్వతములలో వచ్చినటువంటి దుఃఖములంతా కూడా మంచు వలె మాయం చేస్తాయి.
1: ద మిజరీ ఆఫ్ ది సైజ్ ఆఫ్ మౌంటైన్ విల్ వ్యాన్.
0: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అంత పటుత్వంగా ఉండేటువంటివి.
1: దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు సంకల్పించుకుంటే ఏమైనా చేయవచ్చు.
1: ద విల్ ఆఫ్ గాడ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భగవంతుడైనటువంటి యొక్క పరమాత్ముని భక్తితో సరైనటువంటి భావంతో ప్రార్థించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు వర్షిప్ అవర్ లార్డ్ విత్ ప్రాపర్ ఫీలింగ్.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: ఏమిటి ఈ గురు పూర్ణిమ అంటే దీని యొక్క అంతరార్థం?
1: వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: గురువులకు పూజ చేయటము,
1: వర్షిపింగ్ గురు,
0: వారిని అనేక విధంగా ప్రసన్నులు గావించటము,
1: వీ ప్లీజ్ దెమ్,
0: వారికి ఏదో మంత్రోపదేశం చేసుకోవటము,
1: వీ అక్సెప్ట్ మంత్ర.
0: ఇది కాదు నిజమైన గురు పూర్ణిమ.
1: దిస్ ఇస్ నాట్ ట్రూ గురు పూర్ణిమ.
0: గురు
1: గురు
2: గురు అజ్ఞానము
1: గురు ఇగ్నోరెన్స్
2: నిర్మూలం గావించటము
1: రిమూవల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
2: అజ్ఞానము నిర్మూలం గావించటం గురు
1: ద వన్ హూ రిమూవ్స్ యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ గురు
2: అనగా ఇంకా పూర్ణిమ గురు పూర్ణిమ
1: దెన్ పూర్ణిమ
2: పూర్ణిమ అనగా మనస్సు పరిపూర్ణ ఆనందంతో ఉండినప్పుడే దీనికి పూర్ణిమ అంటారు
1: పూర్ణిమ మీన్స్ ఫుల్ మూన్ ద మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాయ్
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత మనసుకు చంద్రుడికి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి
1: దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ ద మూన్
2: అనగా ఏమిటి పరిపూర్ణ మనస్సు ఎందు ఏ దోషములు ఏ చీకటి ఏ అజ్ఞానము లేకుండా నిర్మూలం అవుతుంది అది ఏ గురు పౌర్ణిమ యొక్క అంతరార్థం
1: ది సిగ్నిఫికెన్స్ గురు పౌర్ణిమ ఈస్ ద మైండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ మిస్టేక్ ఎనీ డార్క్నెస్
2: ప్రాకృతమైనటువంటి గురువులు గురువులు కాదు
1: దర్ నాట్ ది వరల్డ్లీ గురు
2: గురువు అనేటువంటిది నీ హృదయం నుండే ఉంటుంది
1: గురు ఈజ్ ఇన్ యువర్ హార్ట్
2: దేవుడు అనగా వేరు దేశమందున లేడు దేవుడు అనగా తనదు దేహమందే
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ హీస్ ఇన్ యువర్ బాడీ
2: పాపం అనగా వేరు పరదేశము లేదు తాను చేయు పనులు తగిలి
1: సిన్ ఈజ్ నాట్ ప్రెసెంట్

0: foreign country. Both are in our heart.
1: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి. మాలిన్యాన్ని కడిగి పెట్టాలి.
0: We should cleanse the dirt.
1: ఈ మనసును కడిగినటువంటి సమయం నందే
0: when we wash our minds,
1: ee manasunandu madhavudu nivasistadu,
0: then madhava dwells there,
1: ee manasulo durbhavamulu praveshinchinappudu,
0: then there are bad thoughts,
1: madhavattam anetundi akkada nivasinchadaniki veelu kaadu,
0: divinity cannot stand there,
1: alanti paristhiti yendu,
0: under these circumstances,
1: daivattanni manam chakkaga manam chintinchali,
0: we should think of God,
1: దైవాన్ని మరవకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: మర్చవలసినటువంటి లోకాన్ని.
0: యూ హావ్ టు ఫర్గెట్ ద వరల్డ్.
1: దైవాన్ని నిరంతరం కూడా చింతించాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూయస్లీ.
1: దైవమే సర్వవిధమైనటువంటి రక్షకుడు.
0: గాడ్ ఈజ్ ప్రొటెక్టర్.
1: దైవము తప్ప మరొకటి ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ ఇస్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ గాడ్.
1: పశ్చన్న పితాన పశ్చతి మూఢో మూఢో మూఢో. దైవాన్ని చూడాలి, దైవాన్ని చూడాలి అనుకుంటున్నావు.
0: యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్.
1: చూస్తూనే ఉన్నావు కదా.
0: యు ఆర్ సీయింగ్.
1: భగవంతుడు సహస్ర రూపంతో కనిపిస్తున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్.
1: అన్ని రూపములు కూడా భగవంతునివే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
1: అన్ని పాదములు భగవంతునివే.
0: ఆల్ ద ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు భగవంతునివే.
0: ఆల్ ఐస్ ఆర్ హిస్.
1: హస్తములు భగవంతునివే.
0: ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్.
1: కనుకని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. ఈ విధంగా పురుష సూక్తం చెప్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ పురుష సూక్త డిక్లేర్స్ ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్, ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్.
1: కనుక నేను భగవంతుని చూస్తున్నామనేటువంటి అర్థాన్ని గుర్తించాలి.
0: యూ హావ్ టు నో ద మీనింగ్ వెన్ యూ సే దట్ యూ వాంట్ టు సీ గాడ్.
1: ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం, ఈ రూపంలో భగవంతుని చూస్తున్నాం.
0: యూ సీ గాడ్ ఇన్ దిస్ ఫార్మ్, యూ సీ గాడ్ ఇన్ దట్ ఫార్మ్.
1: అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని నామములు తనవే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఇంకా తనను ప్రత్యేకంగా చూచేది ఎక్కడ, వెతికేది ఎక్కడ?
0: దెన్ వేర్ కెన్ యూ సర్చ్ ఫర్ హిమ్.
1: కనుకని భగవత్ అన్వేషణ అని చాలా మంది భావిస్తుంటారు.
0: మెనీ థింక్ ఆఫ్ సర్చింగ్ ఫర్ గాడ్.
1: భగవంతుడు సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషించడం ఎందుకు?
0: వెన్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ వై డూ నీడ్ టు సర్చ్ హిమ్?
1: నీవే భగవంతుడవు.
0: యు ఆర్ గాడ్.
1: నిన్ను నీవు వెతుకోగలుగుతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు సర్చ్?
1: నిన్ను వెతుకునేటువంటి వాడు నీవు మూర్ఖుడే.
0: ద వన్ హూ సర్చెస్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. భగవంతుని వెతికేటువంటి వాడు మూర్ఖుడనే చెప్పవచ్చు.
0: సో ద వన్ హూ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్.
1: సర్వము భగవంతుడే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తి శిస్తతి. ఏది చేసినా భగవంతుని యొక్క కర్మనే.
0: వాట్ ఎవర్ యూ డూ దట్స్ గాడ్స్ యాక్షన్.
1: ఇట్టి పరిపూర్ణమైన భావాన్ని మనము పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దట్ టోటల్ ఫీలింగ్.
1: అప్పుడే పూర్ణ మన పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చటి. అది పూర్ణమే, ఇది పూర్ణమే.
0: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఇస్ ఫుల్.
1: రెండు పూర్ణమైనప్పుడు ఇంకా పూర్ణత్వాన్ని వెతికేది ఎక్కడ?
0: వెన్ బోత్ ఆర్ ఫుల్ వేర్ డు యూ నీడ్ టు సర్చ్ ఫర్ ఫుల్నెస్.
1: అలాంటి విశాలమైనటువంటి మనసును మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కానీ ఈనాటి మానవుడు సంకుచితమైన భావాల్లో జీవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద నారో మైండెడ్నెస్.
1: కేవలము ఒక విధంగా కుత్తితమైనటువంటి భావంతో ఉన్నాడు.
0: ఈజ్ లీడింగ్ ఎ మీన్ లైఫ్.
1: ఈ విశాలమైన మనసును పెంచుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్.
1: రామకృష్ణ పరమహంస దగ్గర కూడా కొందరు వెళ్లారు.
0: సమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
1: స్వామి, మీరు భగవంతుని చూచారా, అతనితో మాట్లాడారా, అతను దర్శనమిచ్చాడా అని ప్రశ్నించారు.
0: సమ్ ఆ స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్? డిడ్ యూ టాక్ టు హిమ్? డిడ్ యూ క్వశ్చన్ హిమ్?
1: ఆయన నవ్వుతూ, ఆ చూచాను, మాట్లాడాను, దర్శించాను. మీతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను? భగవంతుడితో కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాను.
0: స్మైలింగ్ హీ సెడ్, yes, I saw him. I talked to him. I questioned him. And I also had his divine
1: presence.
0: But I don't see him that way then.
1: అప్పుడు చక్కని జవాబు చెప్పాడు రామకృష్ణుడు.
0: And Ramakrishna gave a prompt reply.
1: ఓ పిచ్చివాడ,
0: madman,
1: నీవు ధనం కోసం ఏడుస్తున్నావు.
0: You cry for money.
1: భార్య కోసం ఏడుస్తున్నావు.
0: Cry for your wife.
1: పిల్లల కోసం ఏడుస్తున్నావు.
0: Cry for children.
1: సృష్టి కోసం ఏడుస్తున్నావు.
0: Cry your family.
1: సృష్టి కోసం ఏడుస్తున్నావు.
0: You cry for your reputation.
1: భగవంతుని కోసం ఏడుస్తున్నావా?
0: But do you pine for God?
1: అలాంటప్పుడు నీకు భగవంతుడు ఏ రీతిగా కనిపిస్తాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
1: భార్య పైన ఉన్నంత అభిమానం కూడా భగవంతుని పైన లేదే.
0: యు డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఒక ధనం పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
0: యు హావ్ గాట్ ది లవ్ ఫర్ మనీ.
1: పదవుల పైన ఉన్నటువంటి అభిమానం భగవంతుని పైన లేదే.
0: యు లవ్ ఫర్ అథారిటీ.
1: భగవంతుడు ఏ విధంగా నీకు దర్శనమిస్తాడు?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ గాడ్?
1: పాసిబుల్ పోమన్నాడు.
0: హి సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బట్ యు గో బ్యాక్.
1: నీకు సాధ్యం కాదన్నాడు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ హి సెడ్.
1: కనుకనే నీవు భగవంతుని కోసం నీవు ప్రార్థించు, భగవంతుని కోసం నీవు పరితపించు, భగవంతుని కోసం సర్వసంగ పరిత్యాగం చేయి.
0: దేర్ఫోర్ యు ప్రే టు గాడ్.
1: అప్పుడు
0: యు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్.
1: అంతేకాని గుడ్డి వారికి సూర్యుడు వచ్చి ఎల్లుగా నిలిచినప్పటికీ వానికి అంధకారంగానే ఉంటుంటాడు.
0: ఫర్ ఎ బ్లైండ్ మ్యాన్ ఈవెన్ హిస్ సన్ ఈజ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ కెనాట్ సీ.
1: చూడలేడు.
0: హీ కాంట్ సీ.
1: దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: స్మాల్ స్టోరీ.
1: గుడ్డి వారికి బిడ్డ గుర్తండి.
0: ఎ బ్లైండ్ మ్యాన్ హ్యాడ్ హిస్ సన్.
1: బిడ్డలు పుట్టేదానికి గుడ్డివాడు కుంటివాడు అని ఇప్పుడు ఏమి భేదం లేదు.
0: హ్యాండిక్యాప్డ్ ఆర్ బ్లైండ్ మ్యాన్ డజంట్ మ్యాటర్.
1: బిడ్డ పుట్టింది.
0: Yes, yes, a daughter.
1: ఆ భార్య ఇంట్లో పనులు ఏదో చేసుకుంటూ ఉండినది.
0: The wife was attending to household work.
1: కానీ పుట్టిన బిడ్డను కూడా తనకు చూసేటువంటి ప్రాప్తి లేదు.
0: But he can't see his own child.
1: ఆ భార్య ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఒక బాటిల్ తెచ్చి పెట్టింది గుడ్డివాడి దగ్గర.
0: వైఫ్ కెప్ట్ ఎ బాటిల్ బై ది సైడ్ ఆఫ్ ది చైల్డ్.
1: అబ్బాయి నిద్రపోతున్నాడు, లేచి అరిచేటప్పటికి ఈ పాలు అతనికి అందించండి అన్నాడు.
0: హి సెడ్ ది చైల్డ్ ఇస్ స్లీపింగ్ నౌ, విత్ ది చైల్డ్ క్రైస్ గివ్ హిమ్ దిస్ బాటిల్.
1: ఈ గుడ్డివాడికి పాలంటే ఏమిటి అన్నాడు.
0: దెన్ దిస్ బ్లైండ్ మ్యాన్ ఆస్క్డ్ వాట్ యు మీన్ బై మిల్క్.
1: పాలంటే తెల్లగా ఉంటుంది అన్నాడు.
0: అండ్ దెన్ వైఫ్ సెడ్ మిల్క్ ఇస్ వైట్.
1: చెరుపు అంటే ఏమిటి అన్నాడు.
0: దెన్ హి సెడ్ వాట్ యు మీన్ బై వైట్.
1: కొంగ మాదిరి ఉంటుంది అన్నాడు.
0: దెన్ హి సెడ్ ఇట్స్ లైక్ ఎ క్రేన్.
1: కొంగ అంటే ఎట్టుంటుంది అన్నాడు.
0: దెన్ హౌ డస్ క్రేన్
1: కొంగ అంటే ఇట్టుంటుంది అన్నాడు.
0: దెన్ ఇట్ ఇస్ బెండ్.
1: ఆ చేయి పట్టుకొని చూచాడు గుడ్డివాడు.
0: అండ్ ద బ్లైండ్ మ్యాన్ కట్ ద హ్యాండ్.
1: ఇంత పెద్దదాన్ని పిల్లవాడిని నోట్లో పోస్తే ఏమైపోతాడో అన్నాడు.
0: ఇఫ్ సచ్ ఎ బిగ్ థింగ్ ఈస్ టు బి పోర్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద చైల్డ్ వాట్ వుడ్ హ్యాపన్.
1: పాలంటే ఏమిటో తెలియనటువంటి వానికి ఇంకా ఈ విధమైన ఎన్ని వర్ణనలు చేస్తే వానికి అర్థమవుతుంది.
0: ద వన్ హూ డస్ నాట్ నో వాట్ మిల్క్ ఈజ్ వాట్ ఇస్
1: భగవంతుడి ఏమో తెలియనటువంటి వానికి ఎన్ని చెప్పినా కానీ వాడికి మూర్ఖత్వం వదలదు.
0: In spite of repeated teaching, he will never be free from all pain.
1: Bhagavantu ante anandamayudu sachidanandamayudu.
0: God is of eternal bliss.
1: Nirantaram kodanu thanu anandamto undeetunti vaadu.
0: He is one of bliss, continuous bliss.
1: Atani rooparahitamainatunti vaadu.
0: He is formless.
1: Kaani talanchinappudu ee roopamaina taanu pondavachchu.
0: By his will he can assume many forms.
1: అలాంటి తత్వం లోపల ఎట్టిది ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పడానికి వీలు కాదు.
0: నన్ కెన్ డిసైడ్ అండ్ డిస్క్రైబ్ దిస్ వే ఆర్ దట్ వే.
1: కనుక దైవత్వాన్ని మనం చింతించాలి, అనుభవించాలి, ఆనందించాలి అనుకున్నప్పుడు నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, in order to experience, enjoy divinity, దీనికంటే
1: మించినటువంటి సాధన మనకు లేదు.
0: There is no other greater spiritual pursuit.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: రాధమ్మ కొంతమంది తన యొక్క చెలికత్తెలను తీసుకుని మధుర నుంచి బృందావనానికి పోతుండాలి పడవలో.
0: రాధా వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ మధురా టు బృందావన్ ఇన్ ఎ బోట్ అలాంగ్ విత్ హర్ అసోసియేట్స్.
1: తెల్లవారు లేచారు.
0: They got up next morning.
1: ఆ గుంపంతా బోట్ లో పడవలో కూర్చున్నారు.
0: They were all seated in that boat.
1: గుంపుల ప్రకారం ఒకరికొకరు ఒకరికొకరు దాన్ని నడుపుతూ పోతున్నారు.
0: They were driving it by turns.
1: ఎంతసేపు చేశారు పాపం డ్రైవింగ్.
0: They have driven it for long.
1: చేతులంతా నొప్పి వచ్చింది.
0: They had pain.
1: ఆ లోపల తెల్లవారింది.
0: It's morning.
1: తెల్లవారేటప్పటికి వాళ్ళు చూచారు.
0: దే వాచ్ ద రామ్.
1: తిరిగి మధుర రేవు లోపల మధుర వాళ్ళంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు.
0: బట్ దే వర్ దేర్ ఇన్ దట్ వెరీ షోర్ ఆఫ్ మధుర పీపుల్ కేమ్ దేర్ టు ఫెచ్ వాటర్.
1: డ్రైవ్ చేశారు కానీ మధురలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా.
0: దే హావ్ డ్రివెన్ రౌండ్ ద నైట్ బట్ స్టిల్ దే వర్ దేర్ ఇన్ మధుర.
1: ఏమిటి దీనికి కారణమని చూసుకుంటే
0: వెన్ దే వాంటెడ్ టు నో ద రీజన్
1: దానికి ఆ పడవను ఒక కర్రకు గూటానికి కట్టి వేసింటారు లంకనమంటారు.
0: అండ్ దిస్ బోట్ ఈస్ టైడ్ అప్ విత్ ద రోప్ టు ద పోస్ట్ దేర్.
1: ఈ పోస్ట్ కు తగిలించినటువంటి దీన్ని విప్పలేదు వీళ్ళు పాపం.
0: దే డిడ్ నాట్ లూజ్ ఇట్. దే హావ్ నాట్ అన్టైడ్ ఇట్.
1: అది విప్పకుండా ఎంతసేపు డ్రైవ్ చేసినా కానీ ఉన్న చోటే ఉంటుంది.
0: సో లాంగ్ ఇట్ ఈస్ టైట్ టు ద పోస్ట్ ఇట్ వుడ్ రిమైన్ వేర్ ఇట్ హాస్ బీన్.
1: అదే విధంగానే ఈనాటి మనము ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని జపములు చేసినప్పటికీ, ఎన్ని తపములు చేసినప్పటికీ ఈ మనస్సు అనేటువంటి అభిమానంతో కట్టినటువంటి దీన్ని మనం విప్పటం లేదు.
0: సో లాంగ్ ద మైండ్ ఈస్ టైడ్ అప్ టు ద పోస్ట్ ఆఫ్ అటాచ్మెంట్. ఇన్ స్పైట్ ఆఫ్
1: వన్స్ విప్పినప్పుడే మనం చేరవలసిన స్థానానికి చేరిపోతుంటాం.
0: వన్స్ వి అన్టైట్ ద రోప్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ పొజిటివ్
1: అటాచ్మెంట్ అంతా కూడా దీన్ని లంకన చేసి మనం పోవాలి ముందు కంటే ఎట్ట పోగలము.
0: విత్ దిస్ రోప్ ఆఫ్ అటాచ్మెంట్ హౌ కెన్ యూ మూవ్ ఫార్వర్డ్.
1: ఇది వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్.
1: కనుకనే మొట్టమొదట నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసం. త్యాగం కావాలి.
0: సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ అభిమానం అమకారములు క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
0: యు షుడ్ రిడ్యూస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
1: అప్పుడే మన యొక్క భావము దైవత్వంలో లీనమవుతుంది.
0: దెన్ అవర్ ఫీలింగ్ విల్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: ఇది మనము అన్ని విధాల బంధ విముక్తి గావించుకున్నప్పుడే పూర్ణమైన మనసు మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ యు ఆర్ రిలీజ్ దెన్ యుల్ ఎక్స్పీరియన్స్ ఫుల్ మౌన్.
1: పూర్ణ చంద్రుని లోపల ఏ మచ్చ కూడా మనకు కనిపించదు.
0: ఇన్ ఫుల్ మౌన్ దేర్ ఇస్ నో స్పాట్.
1: కనుకనే మన పూర్ణ హృదయమునందు మనసునందు కొను ఎలాంటి దోషములు మనకు కనిపించవు.
0: లైక్ వైజ్ ఇన్ ఎ ఫుల్ మైండ్ దేర్ విల్ నో మిస్టేక్.
1: ఈనాడు మనం దుఃఖములకు కష్టములకు గురి అవుతున్నామంటే ఎవరో కాదు దీనికి కారకులు.
0: Why do we suffer? Why are misery? Nobody is responsible.
1: మన భావమే మనకి ఈ విధమైనటువంటి సఫర్ అందిస్తుంది.
0: Our thoughts are responsible.
1: మన యొక్క దోషమే మనకి ఈ కష్టం అందిస్తుంది.
0: It's only our mistake that
1: causes suffering. మనం చక్కగా గుర్తించాలి.
0: We have to know this truth.
1: ఎవరో వీరి వల్ల మాకు ఈ కష్టం కలిగింది, వారి వల్ల మాకు ఈ నిందలు వచ్చినాయి అని ఎవరినో నిమిత్త మాత్రంగా పోషించరాదు.
0: We should not blame anybody that we are put to suffering by this person or that person.
1: నీవే మూల కారణము.
0: You are responsible for both.
1: ఈ సొసైటీలో మనం ఉండినంత వరకు కూడా
0: సో లాంగ్ వేర్ ఇన్ సొసైటీ
1: ఈ సొసైటీ నియమాలను మనం అనుసరిస్తూ రావాలి.
0: వి హావ్ టు ఫాలో ద సోషల్ డిసిప్లిన్.
1: ఈ సొసైటీ అనేటువంటిది ఒక విధమైన వ్యాపారం వంటిది.
0: ద సొసైటీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బిజినెస్.
1: ఒక గ్రామం లోపల ఒక వ్యాపారం ప్రారంభించారు.
0: ఇన్ ఎ విలేజ్ ఎ బిజినెస్
1: అక్కడ
0: 10 మెంబర్స్ జాయిన్ హిమ్.
1: వాళ్ళందరూ కూడా ఈక్వల్ షేర్స్ వేసుకున్నారు.
0: దే హావ్ ఈక్వల్ షేర్స్.
1: ఈ వ్యాపారం చేస్తూ పోయారు.
0: They are doing business.
1: కానీ ఈ వ్యాపారంలో వచ్చిన లాభం కూడా ఈక్వల్ గానే ఉంటుంది.
0: సో ద ప్రాఫిట్ ఆల్సో షుడ్ బి ఈక్వల్.
1: నష్టం కూడా ఈక్వల్ గానే వస్తుంటారు.
0: ఆల్సో ద లాస్.
1: కనుకనే మనము ఈ సమాజం లోపల సర్వులు కూడా మెంబర్స్.
0: దేర్ఫోర్ ఇన్ సొసైటీ ఆల్ ఆర్ మెంబర్స్.
1: అందరూ మన భావం అనేటువంటి పవిత్రమైన దీంతో మనం అభివృద్ధి పరిచినప్పుడు మన చక్కని ప్రాఫిట్ మనకు వస్తుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో ఇన్ డెవలప్ సేక్రెడ్ థాట్స్. You will get good profit.
1: అతను వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది సమానంగా.
0: యూ విల్ ఆల్సో హ్యావ్ ఈక్వల్ షేర్
1: షేర్ హోల్డర్స్.
0: యువర్ ఆల్ షేర్ హోల్డర్స్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా భగవత్ అనుగ్రహం అనేటువంటి బిజినెస్ లో అందరూ సమానమైన షేర్ హోల్డర్స్.
0: సో ఇన్ దిస్ బిజినెస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆల్
1: తయారు కావాలి.
0: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్.
1: ఎక్కడ
0: వే
1: అనుగ్రహం అనే బ్యాంక్ లో మనం తయారు కావాలి.
0: వీ షుడ్ బి షేర్ హోల్డర్స్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: అప్పుడు లేకుండా బ్యాంక్ లో కావాల్సినంత ధనం ఉంటుంది. అది
0: లాట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాంక్.
1: కానీ ఎవరు దీన్ని ముట్టడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ టచ్.
1: యూ ఓన్లీ కేవలం ఒక గార్డియన్.
0: యు ఆర్ ఓన్లీ ఎ గార్డియన్.
1: ఈ గార్డియన్ అనేటువంటి వానికి హక్కు ఉండదు.
0: యూ హావ్ నో రైట్.
1: ఏదైనా సహాయం చేయవచ్చు.
0: యు కెన్ హెల్ప్.
1: బ్యాంకులో చూడండి మీరు క్యాషియర్ అనేటువంటి వాడు ఉంటాడు.
0: దేర్ ఇన్ ద బ్యాంక్ యూ సీ ద క్యాషియర్.
1: ఈ క్యాషియర్ చేతిలోనే బ్యాంక్ లో ఉన్న డబ్బంతా కూడా ఉంటుంది.
0: ద క్యాషియర్ హ్యాస్ ఆన్ హ్యాండ్ ద క్యాష్.
1: కానీ ఇదంతా నా చేతిలో ఉంది కానీ ఒక నయా పైస కూడా ముట్టడానికి అధికారం లేదు.
0: బికాస్ యూ హావ్ క్యాష్ ఆన్ హ్యాండ్ యూ కాంట్ టచ్ సింగిల్ నయా పైస.
1: ఎవరు వచ్చి చెక్ ఇస్తారో వాడికి మాత్రం క్యాష్ ఇస్తుంటాడు.
0: యూ కెన్ ఓన్లీ గివ్ ద క్యాష్ టు హూమ్ సో ఎవర్
1: అనుగ్రహం అనేటువంటి బ్యాంక్ లోపల.
0: ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: భగవంతునికి ఈ డబ్బుతో ఏమాత్రం పని లేదు.
0: గాడ్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్
1: మనీ. ఈ డబ్బులు ఈ వ్యవహారం భగవంతునికి కానే కాదు.
0: ఇట్ నాట్ గాడ్స్ బిజినెస్.
1: అయితే నీవు ఆ సాధనా ఫలితం అనేటువంటి చెక్ ఇచ్చినప్పుడు ఈ అనుగ్రహం అనేటువంటి క్యాష్ నీకు అందిస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ యూ ఇష్యూ ద చెక్ ఆఫ్ సాధనా స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ గెట్ ది క్యాష్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: ఇక్కడ బ్యాంకు యొక్క సిస్టమ్ లో మూడు రకంగా ఉంటుంటాయి.
0: ఇన్ బ్యాంక్ సిస్టమ్ దర్ ఆర్ త్రీ టైమ్స్.
1: ధనం కావాలనుకుంటే
0: వెన్ యూ వాంట్ మనీ
1: నువ్వు ముందుగా ఏదైనా సంపాదించినటువంటి ధనమును అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించుకున్నట్టు.
0: ద మనీ యూ హ్యావ్ యూ షుడ్ డిపాజిట్ దేర్.
1: అప్పుడే తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకోవడానికి అధికారం వస్తుంది.
0: లేటర్ యూ కెన్ విత్ డ్రా.
1: ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో కట్టకుండా ఉండినప్పుడు
0: సపోజ్ దేర్ ఇస్ నో మనీ టు
1: పే అడుగుతావు.
0: యూ వాంట్ లోన్.
1: అప్పుడు స్థిరాస్తిని దాంట్లో తాకట్టు పెట్టి నీవు అప్పును తీసుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ మార్ట్గేజ్ యువర్ పర్మనెంట్ అసెట్స్ అండ్ గెట్ మనీ.
1: ఇంకా అది లేకుండా పోయినప్పుడు
0: నీకు
1: డబ్బు కావాల్సి వస్తుంది.
0: యూ నీడ్ మనీ.
1: ఒక శ్రీమంతుని గ్యారంటీగా తీసుకుని పోయి అతని ద్వారా నీవు అప్పు తీసుకోవచ్చు.
0: ఏ రిచ్ మ్యాన్ కెన్ బి యువర్ గ్యారంటర్ అండ్ యూ కెన్ రిసీవ్ మనీ.
1: ఈ మూడు మార్గం లోపల ఇది ఆధ్యాత్మికము అన్నారు.
0: దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: పూర్వజన్మంలో నీవు సంపాదించినటువంటి పుణ్యమును భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకు లో కట్టినప్పుడు ఎప్పుడంటే అప్పుడు నీవు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని తీసుకోవచ్చు.
0: ఆల్ ద మెరిట్ అండ్ ద గుడ్ డీడ్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ డిపాజిటెడ్ in the bank of God, not only past, in the previous life, in the present also you can withdraw.
1: ఇంక రెండవది ఏంటంటే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి నీవు తీసుకోవచ్చు.
0: సెకండ్ యూ కెన్ మార్క్ గేజ్
1: స్థిరాస్తి అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ పర్మనెంట్ అసెట్స్?
1: నీ పూర్వం చేసినటువంటి పుణ్యఫలమే స్థిరాస్తి.
0: ఇట్స్ ఆల్ ద గుడ్ యూ హావ్ డన్ ఇన్ ద పాస్ట్.
1: ఇంకా గ్యారంటీ ఎవరైనా ఉండాలి కదా.
0: దెన్ ష్యూరిటీ గ్యారంటీ.
1: ఎవరంటే వారు చిన్న చిన్న వారు గ్యారంటీ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వరు.
0: యూ కెనాట్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ అ గ్యారంటర్.
1: కానీ గొప్ప వాడే తీసుకుని పోయి చూపించాలి.
0: యూ షుడ్ బ్రింగ్ ఎ
1: గొప్పవాడు. గ్యారంటీ ఇచ్చేటువంటి వాడే గురువు.
0: ద ష్యూరిటీ ఇస్ గురు హియర్.
1: ఆ గురువుకి గ్యారంటీతోనే నీకు అనుగ్రహం అనేటువంటి ధనం అందిస్తుంటాడు.
0: బికాస్ గురు ఇస్ గ్యారంటర్ యూ కెన్ హ్యావ్ ద క్యాష్.
1: అంటే ఎవరు?
0: అండ్ హూ ఇస్ గురు?
1: అది అజ్ఞానరహితమైనటువంటి యొక్క దివ్యత్వమే గురుజీ.
0: ద డివినిటీ దట్ డిస్పెల్స్ ద డార్క్నెస్
1: తీసుకుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు ఈ గురువు?
0: హూ ఇస్ గురు?
1: ఎవరో ఒక మంత్రోపదేశం చేసిన వాడు కాదు.
0: నాట్ ద వన్ హూ టీచెస్ మంత్ర.
1: గురు బ్రహ్మ ఆ పరమాత్ముడే గురువు.
0: గాడ్ ఈస్ గురు.
1: గురు విష్ణు ఆ విష్ణువే గురువు
0: దట్ విష్ణు ఇస్ గురు
1: గురు దేవో మహేశ్వర ఆ ఈశ్వరుడే గురువు
0: ఈశ్వర ఇస్ గురు
1: అనగా ఏంటి సర్వము నీవే అనేటువంటి దీంట్లో ఆ గురుత్వాన్ని మనం పొందాలి
0: వీ షుడ్ హ్యావ్ ద కాన్సెప్ట్ దట్ గురు ఇస్ ఎవ్రీథింగ్
1: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించినప్పుడే అజ్ఞానం అనేటువంటిది నిర్మూలం అయిపోతుంది
0: వెన్ వి ఎక్స్పీరియన్స్ దట్ వన్నెస్ విల్ బి అవే ఫ్రమ్ దిస్ ఇగ్నోరెన్స్
1: కనుక మన అజ్ఞానం నిర్మూలం కావటమే గురువు అనే పదమునకు అర్థము
0: The removal of ignorance is the very meaning of the word guru.
1: పవిత్రమైనటువంటి అర్థాన్ని ఈనాడు విస్మరించి
0: We have forgotten the sacred meaning.
1: మీరు ఆకాశాన్ని చూసినప్పటికీ పరిగెత్తిపోతుంటారు.
0: We run after the offer road.
1: ఏదో 10 రూపాయలు ఒక చేతిలో పెడితే
0: If you just give 10 rupees,
1: చెవులో ఒక మంత్రం చెప్తాడు.
0: He will whisper into your ear.
1: చెవులో మంత్రము.
0: Cash on hand and whispering into your ear.
1: ఇది కాదు గురుత్వానికి సరైనటువంటి అర్థము.
0: This is not the meaning of a guru.
1: దైవాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: Install God in your heart.
1: ఆ కాన్షియస్ నుంచి వచ్చేటువంటి ఒక వైబ్రేషన్ నీవు అనుసరించాలి.
0: You should follow the vibrations that come out of your
1: consciousness. వైబ్రేషన్ నుంచి నీవు రేడియేషన్ లో పోయి చేరుకోవాలి.
0: Out of the vibration you reach radiation.
1: పరబ్రహ్మతత్వం జ్ఞానం అన్నాడు
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ పరబ్రహ్మ ద విజ్డమ్
1: ఆ జ్ఞానమే భగవత్ స్వరూపము
0: దట్ విజ్డమ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్
1: ఆ జ్ఞానమునకు ఎట్టి రూపమే లేదు
0: విజ్డమ్ హాస్ నో ఫార్మ్
1: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అనింది వేదం
0: ద వేద కాల్డ్ ఇట్ ప్రజ్ఞాన
1: ప్రజ్ఞానం అనగా ఏంటి
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన
1: ఒక సమయంలో ఉండి మరొక సమయంలో చెరిపోవటం కాదు
0: ప్రజ్ఞాన ఇస్ నాట్ ద వన్ దట్ ఎగ్జిస్ట్ అండ్ అబ్సెంట్ లేటర్
1: ఇది ఒక టవల్ ఇది జ్ఞానమే
0: ఇస్ ద టవల్ దట్ నాలెడ్జ్
1: ఇది ఒక స్పీకర్ అనేది జ్ఞానమే
0: ఇస్ ద స్పీకర్ నాలెడ్జ్
1: టమ్లర్ ఇది ఒక జ్ఞానమే
0: టమ్లర్
1: ఇదంతా ప్రాప్తమైన పదార్థ జ్ఞానము
0: దిస్ ఆల్ ద వరల్డ్లీ ఆబ్జెక్టివ్ మ్యాటర్
1: ఇది కాదు నిజమైన జ్ఞానము
0: దిస్ నాట్ ద ట్రూ నాలెడ్జ్
1: పదార్థ జ్ఞానము
0: ఇట్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్
1: పదార్థ జ్ఞానంలో ఎప్పుడు కూడా రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంది
0: దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ఫుల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్
1: ఒక చిన్న ఉదాహరణ
0: స్మాల్ ఎగ్జాంపుల్
1: ఇప్పుడు నేను ఈ టేబుల్ కొట్టాను బాగా
0: సపోజ్ యు హావ్ కమ్ టు దిస్ టేబుల్
1: కానీ నేను టేబుల్ ను కొట్టాను అని చెప్పి నీవు అనుకుంటున్నావు
0: యు సే దట్ యు హావ్ బీటెన్ ది టేబుల్
1: కాదు కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది
0: ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యు ఇన్ టర్న్
1: ఇన్ రియాక్షన్
0: దిస్ ఇస్ రియాక్షన్
1: కొట్టావు అనుకుంటున్నావు
0: యు హావ్ కమ్ బీటెన్ యు కిల్ ద మీ
1: దెబ్బ తగిలింది
0: యు ఆర్ ఆల్సో హర్ట్
1: నీవు టేబుల్ ను కొట్టడమే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది
0: యు హావ్ నాట్ ఓన్లీ బీటెన్ ది యు ఆర్ ఆల్సో బీటెన్ బై ది టేబుల్ This is
1: the world. Reflection, reaction, reaction.
0: The worldly knowledge will have reaction, reflection, reaction.
1: But the divine management knowledge, దీనికి ఏ మాత్రం కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ లేదు
0: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ హాస్ నన్ ఆఫ్ దీస్
1: కాలము స్థానము భేదం అనేటువంటి దీనికి లేవు
0: ఇట్ హాస్ నో కన్సిడరేషన్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్
1: కనుకనే దీనిని ప్రజ్ఞానం అనేది చెప్పడానికి కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు
0: సో ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
1: ఏమాత్రమూ మార్పు చెందినటువంటిది
0: ఇట్ ఈస్ చేంజ్లెస్
1: అది ఏ బ్రహ్మ
0: దట్ ఈస్ బ్రహ్మ
1: అట్టి బ్రహ్మతత్వాన్ని మనం కనుక్కోవాలంటే
0: టు నో సచ్ బ్రహ్మ
1: మనసు చక్కని శుద్ధమైన అద్దంగా పెట్టుకోవాలి
0: మైండ్ షుడ్ బి క్లీన్ లైక్ ఎ మిర్రర్
1: ఈ అద్దంలో ఏ కొంచెం డస్ట్ తగిలినప్పటికీ తక్షణమే దాన్ని ఫిట్ చేస్తూ రావాలి
0: ఇఫ్ దేర్ ఇస్ లైటెస్ట్ ద డస్ట్ ఇన్ ద మిర్రర్ యు హావ్ టు వైప్ ఇట్ ఆఫ్
1: ఈ అద్దంలో ప్రవేశించిన తక్షణమే
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్
1: అనేటువంటి ఒక ఇది బటన్ తీసుకో
0: You take the towel of love.
1: శ్రద్ధ అనేటువంటి జలంలో ముంచు
0: పుట్ ఇట్ దేర్ ఇన్ ద వాటర్ ఆఫ్ సింసరిటీ
1: హృదయం అనేటువంటి ఒక పద్ధతిలో దాన్ని పవిత్రం గావించు
0: దెన్ వైప్ ఇట్ ద మిర్రర్
1: లైక్ జ్ఞానము
0: This is wisdom.
1: ఇలాంటి పవిత్రమైన జ్ఞానము ప్రతి వ్యక్తి ఎందు ఉంటున్నది
0: దట్ సీక్రెట్ విజ్డమ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్
1: దీన్ని గ్రంథముతో చదివితే వచ్చేటువంటిది కాదు
0: యు కాన్ నో త్రూ టెక్
1: గురువు బోధంతో లభ్యమయ్యేటువంటిది కాదు
0: టు బి టాట్ బై టీచర్
1: తనకు తానే దాన్ని పరిశుద్ధం గావించుకో
0: వన్ హ్యాస్ టు క్లెన్స్ వన్స్ ఓన్ సెల్
1: అలాంటి దివ్యమైన భవ్యమైన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవడానికి తగినటువంటి కృషిగా ఉంటుండాలి
0: యూ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ నావెల్ యునిక్ డివైన్ నాలెడ్జ్
1: గురు పూర్ణం అనగా ఏమి మనసును పవిత్రమైన రీతిగా పూర్ణమైనటువంటి రీతిగా మనం పెంచుకోవాలి
0: గురు పూర్ణిమ మీన్స్ వీ హావ్ టు డెవలప్ అవర్ మైండ్ సో హావ్ టు మేక్
1: మన మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం గావించుకోవాలి
0: వీ హావ్ టు క్లీన్ ద డర్ట్ దేర్
1: కేవలం భగవంతుని వర్ణించినంత మాత్రమే ప్రయోజనం లేదు
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇస్ హి ఎక్స్టోల్ గాడ్
1: భగవంతుని ప్రేమించాలి
0: యు హావ్ టు లవ్ గాడ్
1: ప్రేమించడం గొప్పతనం కాదు
0: Not merely enough.
1: ప్రేమికులు కాకూడదు
0: యు షుడ్ నాట్ బి లవర్
1: ప్రేమనే కావాలి
0: యు షుడ్ నాట్ బి లవర్ యు షుడ్ బి లవ్
1: ప్రేమించేటువంటి వాడు ఒకరినో ఇద్దరునో ప్రేమిస్తాడు
0: ఏ లవర్ మే లవ్ వన్ ఆర్ టూ
1: కానీ ప్రేమనే నీవైతే జగత్తునే ప్రేమించచ్చు
0: ఇఫ్ యు ఆర్ లవ్ యూ కెన్ లవ్ ద హోల్ వరల్డ్
1: కనుక నేను ప్రతి పర్యాయం కూడాను
0: ఎవ్రీ టైమ్
1: ప్రేమ స్వరూపులారా అంటుంటాను అందరూ ప్రేమనే
0: భగవాన్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: అందరూ ప్రేమ అయినప్పుడు జగత్తునే ప్రేమించవచ్చు
0: వెన్ యూ ఆర్ లవ్ యూ కెన్ లవ్ ద యూనివర్స్
1: కానీ ఒక లవ్ ఆర్ అనుకుంటే ఒకరిని ఇద్దరు లవ్ చేయొచ్చు
0: బట్ ఇఫ్ యు ఆర్ మియర్ ఏ లవర్ యూ కెన్ లవ్ వన్ ఆర్ టూ
1: నారో మైండ్
0: దిస్ ఇస్ నారో మైండ్
1: సంకుచితమైన భావమే
0: ఇది నారో ఫీలింగ్
1: పూర్ణ భావం కానే కాదు
0: నాట్ ఎ కంప్లీట్ ఫీలింగ్
1: హృదయం అంతా కూడా ప్రేమతో నింపుకోవాలి
0: సో ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్
1: ఇది నిజమైనటువంటి యొక్క పూర్ణిమ యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం.
0: దిస్ ఇస్ ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: परिधयः त्रिसप्त समिधः कृताः देवायद्यज्ञं तन्वानाः अबध्नन् पुरुषं पशुम्.
1: So this says that it talks about the different dimensions of the Homa Gundam which is being made. I think before that, when we go to the previous verse which we had covered last week, it talks about the different, you know, what are the different seasons, how they depict the Homa Gundam as such. So if you remember, it said that the spring season, the Vasanta Ritu, is something which makes the place where the yagyam is happening. That is the main groundwork for the yagyam to happen. And then the summer, idma, grishma idma. Idma is again, you know, there are different ways of lighting the fire, you know, the fuel to light the fire. So one of them is idma. And it is written in the ancient text is that the idma fire is done with 21 sticks tied together. So that is the second one. And the third one, if you recollect, we discussed in the last episode was that the Sharadritu or the autumn is the final havis, you know, the final culmination of whatever you offer ghee, clarified butter, you offer rice, you offer grains, all that you do in the third stage.
2: The final harvest that a farmer gets out of his effort.
1: Yeah.
2: Yes.
1: And when we talk about the fire, we really hit upon a very interesting discourse of Swami, where Swami is talking about the different types of fires and how they are differentiated from each other. I think we should listen to Swami also about what he talks about these different types of fire.
2: Yes, and this discourse is a very beautiful discourse because Swami goes into the depth of how to conduct a yajna. And very clearly he mentions this is in the year 1982, 21st of October, during the Dasara celebrations. Swami, the initial discourse, initial day of the 7-day festival. So Swami is telling that everything has a certain procedure. For example, an engineer wants to build and he follows certain procedure to make the architecture complete. In the same way, a painter has a certain procedure to make the painting complete.
1: Yes.
2: In the same way, a yajna has a certain procedure. And Swami is telling that according to the ancient texts, what is mentioned there, for example, the dimensions of the yajna kunda, the items that are being used in the sacrificial fire. So all these constitute the yajna.
1: Okay.
2: So Swami is telling, we have followed what has been mentioned in the ancient texts to the word. I think that alone tells us that how much importance and significance Swami is giving for the Vedic texts. I think being the Veda Purusha, Swami is telling us that you should respect when you are doing something, we should do it to utmost perfection.
1: And you know, one more interesting thing Swami highlights is that the fire which you use in the Homa Kunda is different from the fire which you use in your kitchen for cooking. Is different from the fire which is used to burn a funeral pyre. So that differentiation is there, and this fire is sacred. That is why it needs all these different
2: elements
1: to be followed strictly according to the scriptures.
2: Yes.
1: So yes, we'll listen to Swami on this.
2: Yes.
3: ఒక విధమే చూస్తే నియమం ఉంటుంది. సో ఎవ్రీ డీడ్ ఆర్ ఎవ్రీ బిట్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ దీనికి ఒక పద్ధతి కూడా ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఎట్టి కార్యమునైనను అట్టి నియమ పద్ధతులు ఉల్లంఘించినప్పుడు అట్టి కార్యమునందు మనం విజయాన్ని సాధించలేము. వెన్ వన్ ట్రాన్స్గ్రెసెస్ సచ్ లిమిట్స్ లేడ్ డౌన్ ఫర్ హిమ్, హి ఇస్ బౌండ్ టు బి అన్సక్సెస్ఫుల్. మానవుడు తన కార్యమునందు విజయం సాధించగలిగినప్పుడు ఒక పద్ధతిని, ఒక నియమమును అనుసరించక తప్పదు. ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు సెట్ యువర్ సక్సెస్ అండ్ టేకింగ్ సక్సెస్ అన్ అచీవ్మెంట్, దెన్ హీ ఈజ్ రాంగ్ దట్ డజంట్ సెట్ అప్ రూల్స్. ఒక ఇంజనీర్, ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇంజనీర్, ఇతను తన యొక్క విద్య కొన్ని విధులైనటువంటి పద్ధతులను, కొన్ని విధులైనటువంటి నియమములను తాను అనుసరిస్తూ అధ్యక్షిస్తూ ఆచరిస్తూ వచ్చారు.
4: Now this engineer, in the course of his taking up his course on engineering, he found that what he learned, the methodology, the system, and other ideas.
3: ఎన్ని అంతస్తుల భవనములకు ఎట్టి ప్రదేశమునందు ఏ విధమైనటువంటి పునాదులు వేయాలి అనేటువంటిది ఆ ఇంజనీర్ యొక్క పద్ధతి.
4: His method consists in trying to factor if a building consisting of a certain number of stories is built, which is a site which is appropriate.
3: ఒక పెయింటర్ కూడాను తన యొక్క పెయింట్ పద్ధతి లోపల ఎంత ఎత్తునకు ఎంత లావుగా ఉంటుండాలి అనేటువంటిది ఒక విధమైనటువంటి పద్ధతిని తాను అనుసరిస్తూ వస్తుంటాడు.
4: Likewise, a painter is bound by this ethical synthesis, the aesthetic synthesis, where he has to see the proportion of the figure that is entering into portrait.
3: కనుక ఈ ప్రపోజల్ అనేటువంటి యొక్క పద్ధతిని తాను ఉల్లంఘించినప్పుడు తాను చిత్రించినటువంటి చిత్రములు కానీ లేక తాను వేసినటువంటి పునాదులు కానీ ఇవి భద్రముగా ఉండలేదు, ఆకర్షణీయంగా ఉంటుండదు.
4: But for the sense of proportion, the painter, all the knowledge that the engineer has to have with regard to the site proper, whatever either of these may undertake will not end up in success.
3: అదే విధముగానే ఈ యజ్ఞమునకు హోమగుండము, దీనికి ఒక వేదిక. ఈ వేదిక కూడా కొన్ని శాస్త్రోక్తమైనటువంటి పద్ధతులు ఉంటుంది.
4: In the same manner, for the performance of the yajna, you have the sacrificial set, and this in turn you need the proper dash for this purpose, and the Vedas have laid down certain scriptures in regard to this.
3: ఈ యజ్ఞ వేదికకు కొన్ని విధమైనటువంటి యొక్క కొలతలు ఉంటుంది. ఈ కొలతల ప్రకారమే ఈ వేదికను నిర్మించవలసిందే కానీ కొంతను ధికరించి ఈ వేదికను నిర్మించినప్పుడు ఈ యజ్ఞం యొక్క ఫలితము ఏమాత్రం కూడా ఉంటుంది.
4: Now this stage, which we will call is the Vedic Yajna, or Vedic Yajna Vedika, is wrong, has to be constructed with regard to a certain set of dimensions. Any violation of these would result in negative consequences.
3: Arani yandu adhru bhavishnakunti agni, agniye swaha, indraye swaha, ani swaha karamla cheta, dani, ee yoke yajna vedika yandu unchi, dani raginimpa jesi, tadwara, అగ్ని అనేక రకములుగా రూపొందింప చేస్తూ వస్తారు.
4: సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ పిట్ ఇస్ దట్ యు స్టార్ట్ ఫార్ ఇన్ ఎ స్మాల్ వే అండ్ బై చాంటింగ్ మంత్రాస్ డిఫరెంట్ వన్ యు ట్రై టు బ్రింగ్ అప్ దిస్ ఫ్లేమ్ దిస్ ఫైర్ ఇన్ ఆల్ స్కూల్.
3: ఈ అగ్ని మూడు విధములైనటువంటి అగ్నిగా ఉంటుంది.
4: సో దిస్ ఫైర్ ఇస్ అ ప్రీ డిస్క్రిప్షన్.
3: దక్షిణాగ్ని అని ఒకటి,
4: వన్ ఈజ్ దక్షిణాగ్ని.
3: రెండవది గార్హసత్యం అని ఒకటి,
4: ద సెకండ్ ఈజ్ గార్హసత్యం. గార్హసత్యం
3: ఈ విధమైనటువంటి గార్హసత్యం అనగా ఏమిటి, దక్షిణాగ్ని అనగా ఏమిటి?
4: What is the meaning of these words, Garhapatya and Dakshinagni?
3: Ahaniyam, and the third one.
4: The third is
3: Ahaniyam.
4: Avahaniyam.
3: ఈ మూడింటి యొక్క అంతరార్థములను మనం గుర్తించినప్పుడే ఈ హోమం యొక్క విశిష్టత కానీ దీర్ఘాన్ని కానీ మనం అర్థం చేసుకోవచ్చు.
4: It's only when we understand the meanings and the significance of these three words will we be in a position to appreciate in fullness the significance of the sacrificial task.
3: అగ్ని ఒక్కటే కదా, దీనికి ఈ పేరు ఎందుకు, ఇంత వ్యత్యాసం ఎందుకు అని మనం సందేహించవచ్చు.
4: Now you must have a doubt that far after all is one. Why such differentiation? Why such demarcation?
3: ఒక చిన్న ఉదాహరణ,
4: స్మాల్ ఎగ్జాంపుల్.
3: మనము గృహమునందు వంటలు వండుకునే సమయంలో తొయ్యందు అగ్ని రగ్నింప చేస్తాము.
4: Now we know that in the house when you want to cook something we try to light the stuff.
3: ఇది కూడాను అగ్ని.
4: This also is a form of fire.
3: ఇది కేవలము అసత్వమైన ఆహారములను పదార్థములను తత్వం గావిస్తుంది.
4: But this fire cooks the uncooked food into food which we can eat.
3: రెండవ అగ్ని మరణించినటువంటి యొక్క దేహమును బసీంగారించేటువంటి యొక్క పరిస్థితి అందు కాత్మము అనేటువంటి స్వరూపంలో అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటాయి.
4: బట్ ఫైర్ ఇన్ అనదర్ ఫార్మ్ ఈజ్ ద ఫైర్ విచ్ రిడ్యూసెస్ ద డెడ్ బాడీ ఆర్ ఎ కార్ప్స్ ఇన్ టు యాష్.
3: అయితే మన ఇంటి అందు కొయ్యిలో మరిగినటువంటి యొక్క అగ్ని అందు రొట్టెలు కాల్చుకుంటాం, అనేక పదార్థములను మనం పరిపక్వం గావించుకుంటాము. అయితే శ్మశానం అగ్ని అందు రొట్టెలు కాల్చుకునే వారు ఎవరైనా ఉంటున్నారా?
4: But then the fire that we have in the kitchen of the house is used to bake roti and chapati. But the fire which you have in the cemetery of the burial ground is used for a different purpose. Ikkada kapraagni antunnam. In the first place, we give an internal agni and sunnam. The first place in the house, we talk about it as smasana agni and equantity, kevalamu, amangalam and equantity. The second one is the smasana agni, which is something which is not desirable, inauspicious. Think a rending to be madhinam and what you have only roma agni. And then we have the third one in this category, the Homa. We were not in the Yajnam Shuhuani, Yajnam Yalla, Kadri Yekan Yaka, Adhine, Vikku Sarupamani, Dini, Bhavishtu Vachar. Now the third one, the Homagni, is one where we tend to invoke the blessings of the Lord and try to further this element of power.
3: Yajnam Shuhuani, Yajnam Shuhuani, Yajnam Yalla, అనేక విధమైన శక్తి యొక్క ప్రజ్వరిల్లుతూ ప్రకాశవంతంగా ప్రకటించేటువంటి యొక్క స్వరూపము విష్ణు స్వరూపం అని భావిస్తూ వచ్చాము.
4: Now even as this fire of flame blazes forth, we liken it to this glory and the grandeur of Vishnu.
3: మనం నమస్కరించుకున్నాము కానీ మనం వండుకునేటువంటి అగ్ని కానీ మసాలే అగ్ని కానీ మనం నమస్కరించటలేదు.
4: This fire in the sacrificial pit we bow down to and pay our obeisance. But the fire in the cemetery, but the fire in the house, we really don't bother. The fire which you have in the house for cooking purposes is not the home agni.
3: అక్కడ మంత్రము ఉచ్చరించుకోలేదు.
4: You don't chant mantras there.
3: కానీ హోమాగ్ని ఎందు మాత్రమే మనము ఆ దేవతలను పేర్లు ఉచ్చరించి ఆ దేవతల యొక్క పేర్లతో మనము ఆవాహన గావిస్తున్నాము, అర్థం గావిస్తున్నాము.
4: Only when we sit in front of this homagni, do we think, do we chant the names of the Lord, the different forms of Godhead, and do our worship.
3: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణ.
4: There is another example to illustrate.
3: పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అక్కడక్కడ కొన్ని కొన్ని పోస్ట్ బాక్సెస్ పెట్టి అందులో ఎవరైనా సమీపంగా ఉండేటువంటి వారు వారి పోస్ట్ అందులో వేసుకుంటారు.
4: The postal department caters to the needs of the people directing the post office boxes, and people in the neighborhood could make use of them by dropping letters in these.
3: డిపార్ట్మెంట్ వారు ఆయా కాలములందు పోయి దాన్ని పోస్టులు తీసుకుని ఎక్కడ పంపాలో అక్కడ పంపుతూ ఉంటారు.
4: బట్ ద క్లియరెన్స్ టైమ్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ద పోస్ట్మెన్ కమ్.
3: ఇది కేవలము ఒక డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటిది.
4: అండ్ దెన్
3: ఒక శాఖకు సంబంధించినటువంటిది.
4: అండ్ ద లెటర్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ డ్యూ కోర్స్. నౌ దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పర్టికులర్ డిపార్ట్మెంట్.
3: అయితే మనం కూడా ఆ పోస్ట్ బాక్స్ లోనే మనము ఇంట్లో చేసుకుని అదే కలరే ఇచ్చి అదే చేతులు మనము గావించి మరి ఇంట్లో పెట్టుకుని పోస్టు వేస్తే అది ఎక్కడైనా వెళుతుందా?
4: Supposing we want to extend the service to our own house, we tend to erect a post office box in the midst of our house. We keep dropping letters into the same. Will we have the desired results?
3: కనుక పోస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఉన్నటువంటి యొక్క పెట్టెకును మనమే మనమే నిర్మించుకున్నటువంటి పెట్టెకును ఎంత వ్యత్యాసం ఉంటున్నదో అదే విధముగానే ఒక గ్రామినందు మనము రగిలించుకొని తద్వారా అగ్ని ద్వారా పెంచుకునేటువంటి యొక్క అగ్నిని ఓనగుండంలో మంత్రోత్సరణ చేస్తూ ఈ అరవి ద్వారా దగ్గరించేటువంటి అగ్నిని అంత విశ్వాసం ఉంటుంది.
4: In the same manner, we have this world of difference between the post office box erected by the postal department and what we call the post box in our own house. In the same manner, the fire in the house, the fire in the homagni are two different things altogether. In front of the second one, we sit, chant the names of the Lord and do our worship.
3: Garhapatyamanaga, idhiye, guhastudu, nitya jeevitamu lokala, taanu, అగ్ని ద్వారా ఆచరించేటువంటి సర్వ కర్మల కూడాను ఇది గార్హాగ్ని అంటున్నారు.
4: దిస్ వర్డ్ గార్హపత్య హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ఏ హౌస్ హోల్డర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ డే టు డే యాక్టివిటీ సిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ ఫైర్ ఇన్ ద హౌస్ అండ్ దెన్ మేక్స్ హిస్ వర్షిప్.
3: అనగా గృహస్థుడు నిత్య జీవితంలో ఏదో తన కొన్ని రగిలించుకోవటము, చలిమంటలు వేసుకోవటము, విద్యుత్తులు రగించుకోవటము, ఇంకా ఇంకా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమం జరుపుకోవటము, ఈ విధమైన క్రియలకంతా కూడా గార్హపత్యము ఉన్నారు. సో వాట్ ఆర్ ద హౌస్ హోల్డర్ డస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ బై వే ఆఫ్ కుకింగ్ హిస్ ఫుడ్, బై వే ఆఫ్ లైటింగ్ అగరబత్తి అండ్ ఫర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ డైలీ రొటీన్ గోస్ అండర్ ద నేమ్ ఆఫ్ దిస్ గార్హపత్య ద పార్ డే. ఆహనియమము అనేటువంటిది ఇదియే. అందులోనే సర్వమంత్రులు చేతను అర్పితము గావించి హోమం చేసుకుంటారు. Is this one where we have the sacrificial faith? ఇది కేవలం దేవతార్చనకు మాత్రమే దీనిని ఉపయోగపెడతారు. It is used for the sake of worshipping of the dead. దైవార్చనకు మాత్రమే దీనిని ఉపయోగిస్తారు. It is only for the sake of attaining God. ఇంకా దక్షిణాగ్ని అనగా అది. The third one is దక్షిణాగ్ని. అనగా అమంగళకరమైనటువంటి కార్యములు ఆచరించటం, ఆ అగ్ని వినియోగించుకోవటము, ఇది దక్షిణాగ్ని. దక్షిణాగ్ని స్టాండ్ ఫర్ ద పార్ట్ విచ్ ఈస్ యూజ్ ఫర్ ఇన్ఆస్పిషియస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్. సర్వసామాన్యంగా ప్రతి మానవుడు కూడాను దక్షిణ తన పెట్టుకోకూడదు అని, దక్షిణ ప్రయాణం మంచిది కాదని మన నిత్య జీవితంలో భారతీయులకు ఇది ఒక సాంప్రదాయంగా ఉంటుంది.
5: ఇట్స్ బీన్ ఎ ట్రెడిషన్ హ్యాండెడ్ డౌన్ టు ద భారతీయులు ఫ్రమ్ ఇయర్స్ బియాండ్ దట్ వన్ షుడ్ నాట్ రెస్ట్ విత్ హిస్ హెడ్ టువర్డ్స్ ద సౌత్, వన్ షుడ్ నాట్ అండర్టేక్ ఎ జర్నీ విచ్ ఇస్ నాట్
3: అపవిత్రమని అమంగళమని దీనిని భావిస్తూ ఉంటారు.
5: వేర్ ఇస్ ద ఫీలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ డిజైరబుల్ దట్ ఇస్ ఇన్ఆస్పిషియస్.
3: కనుక ఈ అగ్ని మూడు విధములుగా విభజించి ఇందులో దక్షిణాగ్ని కానీ గార్హపత్రిని కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టక ఆహ అగ్ని అనేటువంటి దానిని మాత్రమే నియమంగా తీసుకుని మీరు ఆచరిస్తూ వస్తారు.
5: దేర్ఫోర్ వాట్ వి నౌ నోటిస్ ఇస్ దట్ వి డోంట్ లెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ దక్షిణాగ్ని క్రీపింగ్, వి డోంట్ లెట్ దిస్ గార్హపత్య క్రీపింగ్, వి కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఆహ అగ్ని ఫర్ ద సేక్.
3: ఈ యజుర్వేదంలో రెండు విధములైనటువంటి యొక్క పద్ధతులు ఉంటున్నాయి.
5: Then there are two steps in this methodology.
3: These are sampradayamulu ani cheptochaaru.
5: Now these two have been called sampradaya.
3: Brahma sampradayam ani okati, Aditya sampradayam ani rendavadi.
5: The first is the Brahma sampradaya and the second is the Aditya sampradaya.
3: Brahma sampradayam anetundi Krishna yajurveda.
5: The first one Brahma sampradaya is the Krishna yajurveda.
3: Aditya sampradayam ani Shukla yajurveda.
5: The second one ఆదిత్య సాంప్రదాయ ఇది శుక్ల యజుర్వేదం.
3: ఇందులో ఈ యజుర్వేదమునందు ధనుర్వేదం అనేటువంటిది ఒక ఉపవేదముగా ఉంటుండాలి.
5: As a subunit of the యజుర్వేద we have the ధనుర్వేద.
3: ఈ ధనుర్వేదమునకు నాలుగు విధములుగా భావిస్తూ వచ్చారు.
5: And the ధనుర్వేద

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మా రాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సబులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే

0: You were listening to a musical presentation by devotees from Visakhapatnam.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. What is the importance of food that we partake? Let's listen to what Swami has to say on this topic from a small clip of his divine discourse delivered on 21st
3: November 1988. How to reduce desires? నీకు ఎంత అవసరమో అంత భోజనాన్ని నీవు భోజించు.
4: పార్టేక్ ఫుడ్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ ఇస్ నెసెసరీ ఫర్
3: అనవసరంగా నీవు ఆశ కొలిచి దండిగా వడ్డించుకుని వ్యక్తం చేయటము ఇది చాలా దోషంగా ఉంటుంది.
4: అలౌ ఫుడ్ టు బి సర్వ్డ్ మచ్ మోర్ దాన్ వాట్ యు నీడ్ అండ్ వేస్ట్ ఇట్.
3: ఆ అన్నం ఇంకొక వ్యక్తికైనా పెట్టి ఆ పొట్టలు నింపి వాడిని సంతృప్తి పరచవచ్చు.
4: ఇఫ్ యూ కెన్ యూజ్ దట్ ఎక్సెసివ్ ఫుడ్ ఫర్ ఫిల్లింగ్ వన్ మోర్ స్టమక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్.
3: కనుకనే మొట్టమొదటి డోంట్ వేస్ట్ ఫుడ్. నీవు ఆహారం ఏమాత్రం కూడా వ్యక్తం చేయకూడదని దీనికి ప్రధానమైన సూత్రంగా తీసుకున్నారు.
4: దట్ ఈస్ వై ది ఫస్ట్ డిక్టమ్ వాస్ దట్ డోంట్ వేస్ట్ ఫుడ్.
3: అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ. అన్నం నుండి మానవుడు ఉద్భవిస్తున్నాడు.
4: ఫుడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ.
3: మానవుని యొక్క జీవితమును కానీ, మానవుని యొక్క దేహమును కానీ, మానవుని యొక్క మనస్తత్వమును కానీ అన్నమే ప్రమాణము, అన్నమే ప్రధానము.
4: ఫర్ మ్యాన్స్ లైఫ్, ఫర్ మ్యాన్స్ బాడీ అండ్ ఫర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్
3: మానవుడు భుజించినటువంటి ఆహారం పురస్కరించుకుని
4: ఇట్ ఈస్ ద ఫుడ్ విచ్ మ్యాన్ హ్యాస్ పార్టేకన్.
3: స్థూలమైనటువంటి ఆహారము మనం కాబోతుండాలి.
4: ది గ్రాస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈస్
3: స్థూలమైనటువంటి ఆహారము రక్తంగా మారుతుండాలి.
4: ద సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫుడ్ బికమ్స్ బ్లడ్.
3: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం మనసుగా రూపొందుతుండాలి.
4: ది సటిలెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మ్యాన్స్ మైండ్.
3: ఎట్టి ఆహారము అట్టి మనసు.
4: మైండ్ దేర్ఫోర్ డిపెండ్
3: మన ఎందు దానవృత్తులుగా మనం అభివృద్ధి కావడానికి మన ఆహారమే మూల కారణం.
4: ఫర్ ది డెమోనిక్ ఫీలింగ్స్ విచ్ యూ కమ్ అక్రాస్ దీస్ డేస్ ఇట్ ఈస్ ది ఫుడ్.
3: దయాన్యము, ప్రేమ, సహనము అనేటువంటిది లేకుండా కేవలము ద్వేషము, అసూయ, రాగము ఇలాంటి యొక్క దుర్గుణముల చేత మనము అభివృద్ధి పొందుతున్నాం.
4: వుడ్ నాట్ హావ్ పేషెన్స్, పర్సివరెన్స్, లవ్, కంపాషన్.
3: వీఆర్ ఓన్లీ ఆహారమే మూల కారణము.
4: ఫర్ ఆల్ దిస్ ఇట్ ఈస్ ఫుడ్ విచ్ ఈస్ బేసిక్కలీ రెస్పాన్సిబుల్ అండ్ ఇంపార్టెంట్.
3: ఆహారము అతి సూక్ష్మమైనటువంటిది గాను, అతి శుద్ధమైనటువంటిది గాను, అది పవిత్రమైనటువంటిది గాను, సాత్వికమైనటువంటిది గాను ఉంటుండాలి.
4: దేర్ఫోర్ ఫుడ్ మస్ట్ బి ప్యూర్, సేక్రెడ్.
3: అట్టి ఆహారం చేతనే మానవ రూపం కూడా ఏర్పడుతుంటుండాలి.
4: మ్యాన్ ఆల్సో గెట్స్ హిస్ ఫామ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
3: మనం త్రాగేటువంటి యొక్క జలమే స్థూలమైనటువంటిది ఒక విధంగా మూత్రంగా పోతుండాలి.
4: ది వాటర్ విచ్ యూ టేక్ ది గ్రాస్
3: సూక్ష్మమైనటువంటిది ప్రాణంగా రూపొందుతుండాలి.
4: ది సటిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ బికమ్స్ అవర్ లైఫ్ ఫోర్స్, ప్రాణ.
3: కనుక జలము, ఆహారము ఈ రెండింటి యొక్క తత్వం చేతనే మానవ యొక్క జీవితము దివ్యత్వాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
4: మ్యాన్ కెన్ డెవలప్ డివినిటీ ఇన్ హిమ్
3: బై అన్నం బ్రహ్మ అన్నారు.
4: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ ఫుడ్.
3: నీవు అన్నాన్ని వ్యర్థం చేస్తే నీవు దైవత్వాన్ని వ్యర్థం చేసిన వాడు అవుతావు.
4: ఇఫ్ యూ వేస్ట్ ఫుడ్ యూ వుడ్ హావ్ వేస్టెడ్ డివినిటీ.
3: కనుకనే సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారంగా ఎంత అవసరమో అంతవరకు నీ భుజించి మిగిలినటువంటిది ఎవరికైనా పరోపకారం చేయి.
4: దేర్ఫోర్ టేక్ ఫుడ్ టు ది ఎక్స్టెంట్ దట్ యు నీడ్ ఇట్. ఎనీ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ కుడ్ బి గివెన్ యాజ్ ఆల్స్.
2: సైరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సెప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై Bhagwan Sri Satya Sai Baba. In this clip, Swami said that the food partaken by an individual is responsible for all kinds of good and bad feelings, and hence it should be pure and sacred. This audio clip has been taken from the discourse delivered by Bhagwan on 21st November 1988. Thank you and Sai Ram.

0: ஆத்மனுடைய விலையும் அனாதியுண்டி ஆத்மனுடைய விலையும் அனாதியுண்டி
1: He has no birth, he has no death. He is a permanent, lasting entity. He has no beginning, he has no intermediate stages, and he is ancient. He cannot be born, he is not born. There is no question of his being nourished and sustained, nor is there a question of his being killed or put an end to. It is he who takes the form of the Atma and is present right from the beginnings of time. Embodiment of love.
2: Tell our lechinadi madanu. Yavari nota vinnanu. Happy birthday. Happy birthday.
1: Right from this morning, whosoever has come across has heard only these words, happy birthday, happy birthday. What is the inner meaning of this?
2: Arthamanu gurtinchi ee padamulu ucchettunnara leka edo oka vidhamainatuvanti laukika vyavaharamunu puraskarinchukoni ee padamulu anubhavistunnara anetuvanti sandeham kalugutundi.
1: There is a doubt which is arising. Are you understanding the inner significance of these words when you utter them? Are you able to experience the feeling and the motivation behind your uttering these words? Or is it merely a worldly courtesy that you are trying to extend?
2: Angla bhashalo happy anaga santoshamu ani telugu artham.
1: In the English language, the word happy could be equated to sense of joy or happiness.
2: ఈ సంతోషము అనేటువంటి పదములకు నిర్వచనం ఏమిటో చక్కగా విచారించవలసింది అత్యవసరం.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సంతోష ఆర్ హ్యాపీనెస్.
2: ఈ దోష అనే పదములకు ముందు ఉన్నటువంటి ఒక పదము తమ్.
1: నౌ అహెడ్ ఆఫ్ దిస్ వర్డ్ దోష ఈజ్ ద వర్డ్ తమ్.
2: ఈ దోష అనేటువంటిది హృదయంలో ఉండినటువంటి యొక్క తృప్తిని ప్రకటింపజేసేటువంటి యొక్క స్వరూపం.
1: This dosha, which is manifest in the form of a blissful expression, is in turn a manifestation of the deep contentment of an individual.
2: తం అనగా గౌరవం చేత పొందబడేటువంటిది.
1: తం is something which has acquired through a process of honor and dignity.
2: ఈ తర్వాత సంతోషము అనగా గౌరవం చేత పొందబడేటువంటి ప్రసన్నత ఏ సంతోషము అని.
1: సో ద వర్డ్ సంతోష మీన్ ది కంటెంట్మెంట్ ఆఫ్ జాయ్ దట్ యూ ఎక్స్పీరియన్స్ బై ఎ ప్రాసెస్ విత్ కనోడ్ డిగ్నిటీ అండ్ ఆనర్.
2: ఇట్టి సంతోషములకు మూలము త్యాగం.
1: నౌ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ది సంతోష ఇస్ సాక్రిఫైస్.
2: దుఃఖములకు కారణము ఆశ.
1: అండ్ ది కాజ్ ఫర్ డిస్ట్రెస్ ఇస్ డిజైర్.
2: ఈ ఆశ రెండు విధములుగా ఉంటుంది.
1: దిస్ ఆశ ఆర్ విష్ ఆర్ డిజైర్ ఇస్ ఆఫ్ టూ కేటగిరీస్.
2: ఒకటి ఎవరికి కలుగునటువంటి ఫలితము వస్తువులు నాకు లభించాలి అని ఆశించటం.
1: ద ఫస్ట్ కాజ్ ఆఫ్ దిస్ దుఃఖ ఆర్ డిస్ట్రెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ డిజైర్ ఇస్ దేర్ ఆర్ థింగ్స్ విచ్ నోబడీ ఎల్స్ హ్యావ్ ఐ వుడ్ లైక్ టు పర్చేస్ దిస్.
2: రెండవది తనకు లభించినటువంటి ఆనందము కాని సుఖము కాని వస్తువులు కాని పరులకు లభించరాదు అనేటువంటిది మరొక ఆశ.
1: ద సెకండ్ క్యాటగిరీ ఇస్ ఐ హావ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ జాయ్ అక్రూయింగ్ అవుట్ ఆఫ్ సమ్ మెటీరియల్ పొజిషన్ ఆర్ వాట్ ఐ హావ్ నోబడీ ఎల్స్ షుడ్ పొజెస్ దిస్.
2: ఈ రెండు ఆస్తులు కూడా ఆస్యాస్పదమైనటువంటివి.
1: బోత్ దీస్ క్యాటగిరీస్ ఆర్ రిడిక్యులస్ టు ద ఎక్స్ట్రీమ్.
2: ఆశ మానవునికి ప్రతిబింబ స్వరూపం.
1: నౌ దిస్ ఆశ ఆర్ డిజైర్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ మానిఫెస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ మ్యాన్.
2: ఈ ప్రతిబింబమును ముందుంచుకొని తాను శరవేగముతో పరుగు ఇడినప్పటికీ ఈ ప్రతిబింబమును తాను అందుకొనలేదు.
1: దిస్ ఆశ ఈజ్ లైక్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. హీ మైట్ బి ఎక్స్ట్రీమ్లీ అజైల్ అండ్ అలర్ట్ రన్నింగ్ ఆఫ్టర్ ఇట్ బట్ హీ నెవర్ కెన్ క్యాచ్ అప్ టు ఇట్.
2: ఈనాడు ఈ ప్రతిబింబమును తాను అనుభవించిన అని విచారణ చేసిన ఆ ప్రతిబింబము వెనుకకు నీటి వెళ్ళినప్పుడే ప్రతిబింబము తనను
1: అనుసరిస్తుంది.
2: కనుక ఈ ఆచరణ ముందు ఉంచుకుని మనము శరవేగంతో అనేక ప్రయత్నములు కలిపినప్పటికీ ఈ ఆచరణ మనము తీర్చుకునలేము.
1: And try as you might to catch up with them, it is not possible for us.
2: ee aasaranu velugunitti manu prayanam chesinappudu aasaranu yokka phalitam anekundi manadanu ventaadutundi.
1: On the other hand, when we can put aside these desires, then the desires will follow you and success will be yours.
2: ee aasaranu kevalam lokamu cheyi kaligeetundi yokka phalitam.
1: And then again, what's the cause of these desires? That the cause is one being my worry.
2: ఈ లోహము క్షీణించుకున్నది ఆశ క్రమక్రమేణా క్షీణిస్తుంది.
1: అండ్ వన్ ఇస్ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ మైజల్ ఈక్వాలిటీ ఆఫ్ సెల్ఫ్ ద డిజైర్ ఆల్సో విల్ బి ఆన్ ద డిక్రీ.
2: ఈ ఆశ లోహమును క్షీణించినప్పుడు కోరికలు తమ తామే క్షీణించిపోతాయి.
1: సో వన్ ద డిజైర్ అండ్ దిస్ విష్ అండ్ దిస్ లోహ ఆర్ మైజల్లీనెస్ గోస్ అవే, సర్టన్లీ ద డిజైర్ the really important one would also find a way out.
2: ఎప్పుడు కోరికలు క్షీణించినో అప్పుడే మానవునికి సంతోషం దాస్తుంది.
1: And your desires, once they are left, you can secure happiness.
2: నారాయణుని నమ్ముకున్నటువంటి వాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద was one who had immense faith in Narayana.
2: నామరూపంలో నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
1: And one who had faith in a name and form was హిరణ్యకశిపు.
2: నారాయణుని నమ్ముకున్నటువంటి యొక్క ప్రహ్లాదులకు నిరంతరము ఆనందమే.
1: ప్రహ్లాద హూ బిలీవ్డ్ ఇన్ నారాయణ వాస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కంటిన్యూయల్ బ్లిస్.
2: నామరూపమును ఆశ్రయించి ఉండేటువంటి హిరణ్యకశిపు నిరంతరము విచారమే.
1: హిరణ్యకశిపు హూ హ్యాడ్ ఇమెన్స్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ అండ్ ఫామ్ ఆల్వేస్ డిస్ట్రెస్డ్ అండ్ సాఫ్ట్.
2: ఈ ఆనందమును అనుభవించేటువంటి వారి యొక్క ముఖ వచ్చస్సు ఎంతసేపైనా చూడవలసిన ఆశపడుతుంది.
1: One who is given to this eternal state of bliss, you would always like to gaze constantly on this beautiful face of such an individual.
2: Vari ananda mukhavachchu chudiyatundi vari kodu anandani kalipistundi.
1: And if you can really glance at such an individual immersed in joy, you also would derive joy there from.
2: Vicharapadeetundi vari mukhamu chala vikaranga untundi.
1: One who is given to distress, his facial expression takes up a distorted form.
2: వాని ముఖము చూచేటువంటి వారి ముఖం కూడా వికారంగానే
1: ఉంటుంది. అంతేకాదు
2: ఆనందం మహాబలమును అందిస్తుంది. విచారము సమస్త బలమును కూడా సమీకృప్తజేస్తుంది.
1: సోరం ఆన్ అదర్ హ్యాండ్ వీన్స్ యూ అవే, వీకెన్స్ యూ.
2: కనుక మానవత్వములో ఆనందం అనేటువంటిది కేవలం కృత్రిమైనటువంటిది కానీ కల్పితమైనటువంటిది కానీ నేను సాధించవలసినటువంటిది కానీ కాలేదు.
1: సో దిస్ ఆనంద గివెన్ టు మ్యాన్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ టు హిమ్ ఆర్ సూపర్ఫిషియల్ టు హిమ్. ఇట్ మీ నాట్ బి అక్యూజ్డ్ టు ఎ సర్టన్ ఎండెవర్.
2: ఈ ఆనంద నిమిత్తమే మనం అనేక సాధనలు చేయవలసిన అవసరం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఫర్ అస్ టు అండర్టేక్ సాధన టు డిరైవ్ దిస్ ఆనంద.
2: తానే ఆనందమయుడై ఉన్నాడు.
1: He himself is a form of ananda.
2: కానీ తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోవడం చేతనే పనికి ఆనందమును పోయి దాపులాడుతున్నాడు.
1: బట్ హీ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ హిస్ ఓన్ ట్రూ నేచర్. సో హీ కీప్స్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ ద ఆనంద.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మతత్వాలు గుర్తించుకునేటువంటి వ్యక్తులకు ఆనందము తన యొక్క ఆలవాలమై ఉండాలి.
1: నా దోస్ట్ ద లాస్టింగ్ థింగ్ దిస్ ఆనంద కమ్స్ ఇన్ ఎ నేచురల్ వే.
2: ఆనందము బ్రహ్మేంది అనేటువంటి యొక్క తత్వము భగవద్గీత యొక్క అనేక విధములుగా బోధిస్తూ వచ్చింది.
1: నౌ వి హావ్ ఎ రిఫరెన్స్ టు దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆనంద ఇన్ ది భగవద్గీత ఔస్తు.
2: ఈ ఆనందం అనగా ప్రహ్లాదుని యొక్క పేరు నుండి ఇమిడి ఉంటుందని.
1: నౌ దిస్ ఆనంద అగైన్ కుడ్ బి ఫౌండ్ ఇన్ ద వెరీ నేమ్ గివెన్ టు ప్రహ్లాద.
2: స్వాద అనగా ఆనందము,
1: స్వాద మీ ఆనంద,
2: ప్ర అనగా పరిపూర్ణ ఆనందంతో కూడినటువంటి వాడు ప్రహ్లాదు.
1: వన్ హూ హ్యాస్ దిస్ టోటాలిటీ ద హోల్సమ్నెస్ ఆఫ్ దిస్ ఆనంద గివెన్ టు హిమ్.
2: ఈ పరిపూర్ణ ఆనందం ఈ ప్రహ్లాదునికి ఎక్కడి నుంచి లభించింది?
1: హౌ డిడ్ దిస్ ప్రహ్లాద గెట్ దిస్ హోల్సమ్ ఆనంద?
2: తన రూపనామములను విసర్జించి ఆత్మతత్వం నుండి లక్ష్యం ఉంచుకుని నారాయణ యొక్క తత్వంలో తన యొక్క మనస్సు లీనంగా ఆలోచించడం చేత తాను ఆనందమయుడిగా
1: రూపొందించాడు.
2: ఇది ప్రతి మానవునికి కూడా నిద్రావస్థ ఎందు అనుభూతిగా చూస్తూ
1: ఉంటాడు. Even when he is asleep,
2: God has itrayandu manavudu yetti roopa namamulo kuda mushtu natya dutubalaga kevalam sarvendriyam yokka sambandhamu korukovadam chetane adanu purnaantamu anubhavistuntadu.
1: When an individual is deep asleep, he has no trace of name and form. All his indriyas are also put to rest and he is in a state of continual bliss.
2: దీనిని సుషుప్తి అనేటువంటి స్థితి అని కూడా వేదాంతులు చెప్తూ వచ్చారు.
1: ఇన్ ద వేదాంత సుషుప్తి
2: కనుక మానవునికి ఆనందం అనేటువంటిది సహజ స్వభావమే.
1: సో దిస్ ఆనంద ఈజ్ నేచురల్ ఎంటిటీ గివెన్ టు
2: మానవుని. ప్రతి మానవుని కూడాను నిరంతరం కూడాను ఆనందమని ఆశిస్తుంటాడు.
1: సో ఎవ్రీ సెకండ్ యూ ఫైండ్ ఎవ్రీ ఇండివిజువల్ అస్పైరింగ్ ఫర్ దిస్ ఆనంద.
2: నిద్ర నుంచి లేచి తిరిగి నిద్రపోయేటువంటి వరకు కూడా తాను ఆనంద జీవితం అనుభవించాలని
1: ఆశిస్తుంటాడు.
2: అయితే ఇది ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సత్యము తాను
1: గుర్తించుకోలేకపోతున్నాడు. ఆనందం
2: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాని పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితము మీరి చిరతారమోసి అరవింద తల వచ్చుని విస్తరించి.

0: right from the moment you get up from sleep to the moment you go to sleep, all your effort, all your energy, all your time is spent for the sake of filling in your belly or stomach. In this way, you're eking out your livelihood. This is your life. You have forgotten the Lord in the process. By taking up this record, what type of sukha or comfort are you really securing or experiencing? Ponder over this vital question, O man.
1: ఈనాటి సమస్త విద్యలు, సమస్త ఆస్తిపాస్తులు, సమస్త ఉద్యోగములు, సమస్త స్థాయిలు కూడాను కేవలము భౌతిక సంబంధమైన ఆనందమును అనుభవించే నిమిత్తమే.
0: Today, all that you talk about in terms of wealth, in terms of position, in terms of authority, all are meant towards the worldly way of life.
1: I say, ఈ ఆనందము మూలస్థానం ఏమిటి?
0: What is the primary place where you can secure this ananda?
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించినా ఇది కేవలము బ్రహ్మానందము యొక్క అంగములే.
0: What are we, the type of ananda you are experiencing? They are mere fragments of the totality of ananda, brahmananda.
1: శ్రీమంతుని యొక్క గృహము లోపల లక్ష్మి నివాసంగా ఉంటారు.
0: Now one moment where it is said the goddess Lakshmi takes residence.
1: ఆనంద అనుభూతి యొక్క స్థానమునందు బ్రహ్మ నిలయంగా ఉంటాయి.
0: And where there is nothing but ananda, it is said Brahma takes residence.
1: ఎట్టి ఆనందమును మానవుడు అనుభవించున్నప్పటికీ ఇది బ్రహ్మానందము యొక్క అంశమే కాని లోకానందం యొక్క అంశములు కానీ.
0: What are being the type of ananda an individual is experiencing? It is a mere fragment of this brahmananda. It is not akin to that.
1: శ్రీమంతుని యొక్క గృహమునందు సిరి సంపదలు అనేకముగా కనిపించున్నప్పటికీ ఈ అనేక సిరి సంపదలకు ఆలవారమైనటువంటిది లక్ష్మి.
0: It is not dissimilar to this brahmananda. Now in a man, in a person who is extremely wealthy, in his house, you do find wealth of any description.
1: ఈ లోకమునందు మానవుడు అనుభవించేటువంటి ఇంద్రియానందము, విద్యానందము, భావానందము, మనో ఆనందము, ఈ సర్వానందములు కూడా బ్రహ్మ యొక్క స్థానం నుంచి విలువలు
0: కిరణములే. The type of ananda that you experience, either through the course of education, or in your thoughts, or on a mental plane, all could be traced to this place of brahmananda.
1: Upadhi bhedamulanu purastrinchukoni anandamu paripari virupamula rupondipachirinchunnade kani anandam yokka nilayam okkati.
0: The cause for these different types of ananda could be different, so you feel they are different. But no, ananda is basically one and the same entity.
1: Bhadi nundi teesukoni vachina neeru meere.
0: Now the water which is drawn up from the well is water all right.
1: అయితే బావి నుండి తేవటం చేత ఇది బావి నీరు అని చెప్తున్నారు.
0: But because the water has been drawn up from a well, you talk about it as well water.
1: కొడాయి నుండి అందుకున్నటువంటి నీరు నీరే, కానీ ఇది కొడాయి నీరు అంటున్నాం.
0: So also water taken out from a tap is described as tap water. But it is water
1: నీరు. చెరువు నుండి తీసుకుని రావడం చేత ఇది చెరువు నీరు అంటున్నాం, అది కూడా నీరే.
0: Likewise, water drawn from a lake is called lake water, but it is water all the same.
1: బావి నీరు, కొడాయి నీరు, చెరువు నీరు, ఈ ఉపాధి భేదములను పురస్కరించుకుని వీటికి ఈ రకమైనటువంటి పేర్లు వచ్చినవే కానీ నీరు మాత్రం ఒక్కటే.
0: సో హియర్ యు హావ్, డిపెండింగ్ అపాన్ వే యు హావ్ గాట్ దిస్ వాటర్ ఫ్రమ్, యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ వెల్ వాటర్, ట్యాప్ వాటర్, లేక్ ఆర్ పాండ్ వాటర్. బట్ వాటర్ బేసికలీ ఇస్ ది సేమ్.
1: అదే విధముగానే ఆనందము, ఇంద్రియములతో అనుభవించేటువంటి ఆనందము బ్రహ్మానందం యొక్క స్వభావమే.
0: In the same manner, this ananda which you experience through the medium of your indriyas is also brahmananda.
1: అయితే విద్యల చేత అనుభవించేటువంటి ఆనందం కూడా దీనికి విద్యానందం అని, ఇది కూడా బ్రహ్మ యొక్క జ్ఞానమే.
0: సో ఆల్సో ద ఆనందా దట్ యూ ఎక్స్పీరియన్స్ టు ద స్కిల్స్ దట్ యూ హావ్ అక్వైర్డ్ ఇట్ ఇస్ కాల్డ్ విద్యానంద, బట్ ఇట్ ఇస్ బేసికలీ బ్రహ్మానంద.
1: లోకములో సంసార సంబంధమైన విషయవాదాలను అనుభవించిన సమయంలో కలిగేటువంటి ఆనందమును కూడా విషయానందం అంటారు, ఇది కూడా బ్రహ్మానందం యొక్క భాగం.
0: ఆల్సో ఇన్ దిస్ వరల్డ్ వెన్ యూ ఆర్ గివెన్ టు దీస్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ live a worldly way of life, the ananda is again brahmananda.
1: కనుక ఆనందము అనేటువంటిది సమస్త పదార్థములు ఎందుకు కూడా అంతర్భూతమై ఉంటుంది.
0: సో యూ ఫైండ్ దిస్ వర్డ్ ఆనంద యాజ్ ద అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్.
1: కనుక ఆనందము భగవత్ స్వరూపం అనేటువంటి సత్యమును మనం గుర్తించుకోవడం అత్యవసరం.
0: సో ఇట్ అబ్సల్యూట్లీ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఈజ్ వెరీ మచ్ ఆనంద, ఆర్ ద ఆనంద టు బి ఫౌండ్ ఇన్ గాడ్.
1: ప్రతి పదార్థములందు కూడా సత్ చిత్ ఆనందం అనేటువంటి యొక్క అంశములు లీనమై ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ మెటీరియల్ బీ థింగ్ this, these three, sat, chit, ananda, could be found.
1: சக்தி விஷயம் என்று கூட மனம் சின்ன சின்ன மாற்றம் என்று மனம் விசாரம் செய்யா ஈ சத்து அணியப்பட்டிய தீனி கொஞ்சம் சக்குதா கவனிச்சதாக
0: வீரம் ஒரு
1: பிள்ளவாழ்ని తీసుకొని మనము ఏ మార్కెట్ కో ఏ ఎగ్జిబిషన్ కో వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ప్రతి విషయం లోపల కూడా అన్నిటినీ కూడా రాసి
0: చూస్తుంటాడు. He is inquisitive and curious to know every little thing that comes his way.
1: Amma, ఇది ఏంటి అది ఏంటి దీనికి ఈ పేరు ఎంత వచ్చింది దీన్ని తీసుకుంటే బద్దం ఏమిటి ఇది ఎందుకు ఇక్కడ ఉంది ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు.
0: Mother, what is this? Why is it called so? If we get this, what is the benefit that we get? In this manner, he has got a lot of questions to ask of the mother.
1: ఏదైనా ఒక గుంపు చేరి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏ వ్యక్తి పోయినా అది ఏమిటి ఆ గుంపులో మాట్లాడేటువంటి అక్కడ తెలుసుకోవాలని ఒక
0: నా ఇఫ్ యూ వాంట్ టు సీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ యూ వుడ్ లైక్ టు నో వాట్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్.
1: తెల్లవారు లేచినది మొదలు ప్రతి వ్యక్తి కూడా న్యూస్ పేపర్ చూస్తుంటారు ఏమిటి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి.
0: From the time you are brought up, you would like to scan the newspaper because you would like to know what the world is like and how things are in the world.
1: Anni telusukovalani uddesham prathi vyakti kuda untundi.
0: So every individual in fact is given to this inquisitiveness where he wants to know what's happening.
1: Deenini chittu annaru.
0: This is called chit.
1: Anaga anni telusukovalani sankalpamu prathi vyakti enduku kuda undatam cheyadu. Deenine chittu swaroopani kuda nirupistuvachu.
0: So because a person is given to this feeling of wanting to know things, you know, this quality of chit is very much latent in him, awareness.
1: Manam kanchinta nityamu enta mandi maragistunnaru enni vidhamulaina kattamulu guri avutunnaru enni baadhalaku guri avutunnaru manam chustu telusukuntu vintu kodanu inka manam shashvatanga nilichi undali తాను శాశ్వతంగా జీవించాలి అని ఆశిస్తాను గురి అవుతున్నాడు.
0: నా యూ లుక్ అరౌండ్ యూ అండ్ వాట్ యూ ఫైన్ ఎవ్రీ సెకండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ డైయింగ్ అండ్ డీకేయింగ్ నోయింగ్ ఫర్ ష్యూర్ దట్ వన్ డే దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు కమ్ ఆఫ్ యూ యూ స్టిల్ కీప్ ఆస్కింగ్ ఫర్ జాయ్ ఫర్ ఎటర్నల్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: ఇన్ని తప్పులు వచ్చినప్పటికీ తాను ఏదో దాని నివారణ కావచ్చుకొని శాశ్వతంగా ఇంకా కష్టకాలం దృష్టాలని ఆశిస్తుంటారు.
0: నా యూ మై బీ అప్ అగెయిన్ డిజీజెస్ అండ్ ఇల్నెసెస్ గ్యాలో at the same time you would like to seek a remedy for that so that you could live longer.
1: Anaga taru shashvatanga undali ani sankalpamai ee satya yokka swabhavam,
0: that is he wishes to live forever. This is the quality manifest in this sat.
1: Kanaka satya anetundi nirantaramu undali anetundi yokka swabhavamto kodukuntaru.
0: So this sat is that wherein you want to be there forever and ever.
1: చిత్తరేటువంటి అన్నింటినీ తెలుసుకోవాలని సంకల్పాన్ని అభివృద్ధిపరుస్తుంటారు.
0: చిత్ ఇస్ ద క్వాలిటీ వెరీ యూ లైక్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఎవ్రీథింగ్ అరౌండ్.
1: ఇంకా ఆనందము దీనిని కోరినటువంటి వారు లోకంలో ఎవరు కూడా ఉండరు.
0: దెన్ దిస్ థర్డ్ వన్ ఆనంద, దెర్ ఇస్ పాసిబ్లీ నో ఇండివిజువల్ ఇన్ దిస్ వరల్డ్ హూ డస్ నాట్ అస్పైర్ ఫర్ దిస్ ఆనంద.
1: ఏ విషయమైనప్పటికీ అందులో ఆనందం లభించాలని ప్రాపులాడుతుంటాడు మానవ.
0: ఇన్ ఎవ్రీ లిటిల్ డిటైల్ మ్యాన్ ట్రైస్ టు సెక్యూర్ దిస్ ఆనంద.
1: కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావం.
0: సో హియర్ వి హావ్ సత్ చిత్ ఆనంద ఆర్ వెరీ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: అయితే దీనిలో ఒక బింబము ఒక ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటుంది.
0: నౌ హియర్ వి హావ్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద ఇమేజ్.
1: ఈ సత్ లోపల కూడా అంతర్ముఖమై ఉండేటువంటి ఒకటి బహిర్ముఖంలో ఉండేటువంటి మరొకటి.
0: లైక్ ఇన్ పాయింట్ టు ఇన్ ద సత్ దేర్ ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్నర్ వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్.
1: దీనిని బీయింగ్ అండ్ బికమింగ్ అన్నారు.
0: This is what is called being and becoming.
1: ఈ becoming అనేటిదే ప్రతిబింబం. మన ఎంతటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రతిబింబించేటువంటిది becoming.
0: So this becoming is trying to have the latent divinity in him manifest and radiate itself out.
1: అది ఎందు లేకపోతే ప్రతిబింబించేటానికి వీలు కాదు కదా.
0: If this was not to be within him in the first place, how can you radiate it in the second place?
1: తన ఎందు ఉన్నటువంటి ఒక శాశ్వత సత్యము ఆ యొక్క సత్తుటువంటి యొక్క బీయింగ్ ఈ బికమింగ్ అనగా దీని యొక్క ప్రకాశమును ప్రకటించగలుస్తూ వస్తుండాలి.
0: Now that which is being, that is the permanent thing, is very much within you. And that in turn has to manifest itself in a visible way.
1: దీనిని ప్రస్తరించుకుని ఏ వేదమునందు అంతర్బహిర్ సత్వవ్యాప్య నారాయణ అని అంతర్బహిర్ లోపల వెలుపల ఉండేటువంటి యొక్క దివ్యతత్వాన్ని వేదము నిరూపిస్తూ వచ్చింది.
0: This is what is contained in the Vedic injunction when it refers to the inner and the outer. What is inner should manifest externally.
1: జగత్తులో మనం చూసేటువంటి ప్రతి విషయము కూడాను ప్రతి పదార్థం కూడాను మన లోపల దాని యొక్క రిఫ్లెక్షన్
0: దీనిని
1: సత్తని కూడా నిరూపిస్తూ వచ్చారు జగత్తంతా కూడా బికమింగ్
0: This also is the whole world is a case of becoming.
1: దీనికి ఆధారమైనటువంటి యొక్క జీవితత్వమే
0: బీయింగ్. Now that which supports this basis, the basis is being.
1: ఈ బీయింగ్ అండ్ బికమింగ్ ఈ శాశ్వతత్వము సనత్వము ఈ రెండు కూడా ఒకదాని యొక్క బింబ ప్రతిబింబం ఉంది.
0: So this being and this becoming, one which is permanent, one which is fleeting, one is the object, the other is the image.
1: ఒకటి స్థిరము రెండోది స్థిరము.
0: One merely fleets away. Second remains permanent.
1: మన పిక్చర్ బోర్డ్ లోపల తెరమైన కొన్ని బొమ్మలు వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి.
0: Now you see on a screen figures coming down and disappearing then.
1: కానీ పోనిది రానిది తెర.
0: But that which does not come, does not go in the screen.
1: కనుక ఆ తెరమే being.
0: So this screen is a being.
1: వచ్చి పోయేటువంటి బొమ్మలే becoming.
0: These figures which come and go,
1: బికమింగ్ అనేటువంటి బొమ్మలే లేకపోతే బీయింగ్ అనేటువంటి స్త్రీలు ఎవరు చూడరు.
0: ఇఫ్ యూ డి నాట్ హ్యావ్ ద ఫిగర్స్ కాల్డ్ బికమింగ్ నోబడీ ఇస్ గోయింగ్ టు లుక్ ఎట్ ద స్క్రీన్ బీయింగ్.
1: ఈ బీయింగ్ అనేటువంటి స్త్రీలునే లేకపోతే బికమింగ్ అనేటువంటి కనిపించనే కనిపించింది.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ ద బీయింగ్ ద స్క్రీన్ ఇస్ నాట్ దేర్ యూ కెనాట్ పర్సీవ్ ద ఫిగర్స్ బికమింగ్.
1: ఈ శాశ్వతత్వము ఈ కనత్వం అనేటువంటిది రెండింటి యొక్క సంబంధము పరస్పర సంబంధమైనటువంటిది.
0: So this which is permanent, that which is fleeting, this bond that exists between the two is inseparable.
1: Anyonyasthemato kodilatvachivi.
0: So this is something which are closely mingling with each other.
1: ఇలాంటి ఏకత్వంతో కూడినటువంటి దివ్యత్వాన్ని మనం విచారం చేయడానికి కొన్ని విధమైనటువంటి పరిశీలన అవసరం.
0: దిస్ ఇస్ దిస్ డెఫినిటీ విచ్ ఇస్ లేటెంట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బీయింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్.
1: కనుక జగత్ అంతా కూడా కేవలము క్షణభంగురమైనటువంటిది.
0: So this world again is fleeting, temporary.
1: I say దీనిని జాగ్రత్త అని పిలుస్తూ వచ్చారు.
0: But it also is given the name జాగ్రత్త.
1: ఈ జాగ్రత్తకు స్థూలము ఈ దేహం అత్యవసరం.
0: So for this జాగ్రత్త, this gross body is necessary.
1: దీనినే అన్నమయ జీవితము అన్నారు.
0: So this also is called an entity subsisting existence.
1: అన్నం చేత పోషింపబడి అన్నం చేత నిర్మాణమై అన్నం చేత నిర్మూలమయ్యేటువంటి యొక్క నేమ్ ఈ స్థూల దేహం.
0: ఇట్ ఈస్ సపోర్టెడ్ సస్టెయిన్డ్ అండ్ గివెన్ ఏ ప్లేస్ బై ద ఫుడ్ విచ్ ఈస్ ద బాడీ ఆఫ్ యువర్.
1: కనుకనే దీనిని అన్నమయ కోశము అన్నారు.
0: సో దిస్ బాడీ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్నమయ కోశ.
1: ఇది స్థూలమైనటువంటి యొక్క స్వరూపం.
0: సో దిస్ ఇస్ ద గ్రాస్ ఎంటిటీ.
1: ఇంకా సూక్ష్మమైనటువంటిది మనోమయ విజ్ఞానమయం.
0: Now that which is subtle is the mind and the vijnana.
1: ఈ రెండింటికి ప్రాణమయము ఆధారం.
0: For these two, the basis is the pranamaya.
1: ఏ తర్వాత ప్రాణమయ మనోమయ ఆనందం విజ్ఞానమయములు ఈ మూడు కూడా చేరినటువంటిది సూక్ష్మదేహం.
0: So this drop, the subtle existence that one experiences, is a coming together of one's existence in these three planes.
1: ఇది స్వప్నావస్థయందు దీని యొక్క అనుభూతులను అనుభవిస్తుంటారు.
0: And one can experience these stages in the dream state.
1: ఇంకా ఐదవదైనటువంటిది ఆనందమయం.
0: Now there is this fifth sheet, the kosha, ఆనందమయ.
1: ఈ ఆనందమయము అన్నింటికంటే కనెక్టెడ్.
0: Now this ఆనందమయ comes at the part.
1: దీనినే కారణ స్వరూపము అన్నారు.
0: This is also called కారణ స్వరూప.
1: ఈ కారణ స్వరూపం యొక్క తత్వమే నిజమైనటువంటి ఆనందం.
0: Now this కారణ స్వరూప, that nature, its nature is ఆనందం.
1: దీనిని లవ్ అండ్ డిలైట్మెంట్ అన్నారు.
0: This is also called love and delightment.
1: ఈ డిలైట్మెంట్ అనేటువంటిది బాహ్య తత్వం.
0: Now what you see in the form of this delight or delightment is external.
1: దీనికి ప్రజెంట్ చేసేటువంటిది ఈ లవ్. ఇది ఆధారమైనటువంటిది.
0: The basis for this which is manifest externally is love.
1: ఈ ప్రేమనే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం కూడా అనుభవించడం వీలు కాదు.
0: If you do not have this love in the first place, you cannot show up anything externally.
1: Inga chitta anetuvanti yokka sutra swaroopamlo kudanu untundi. Chitta deeniki arthamayyindi. Idi eppudu kudanu avedhi telusukoneetundi. Deeniki pakkana manaku shakti edu untundi.
0: Now we come to the second one, chit, the subtle meaning of this word chit. Alongside this chit, awareness, is this shakti or power.
1: ఈ శక్తి చిత్తు ఆనందమునకు ఒకటి అంతర్భావము రెండవది బహిర్భావము.
0: So for all these three, first chit ananda, you manifest externally, is love.
1: ఈ ప్రేమనే లేకపోతే ప్రేమ యొక్క ప్రకటనను ఏమాత్రం కూడా అనుభవించడం వీలు కాదు.
0: If you do not have this love in the

0: ഈ സത്തനെ കുറിച്ച് ബീയിങ് ആൻഡ് ബിക്കമിങ് ബീയിങ് ആൻഡ് ബിക്കമിങ് ചിത്തനെ കൊണ്ട് നമുക്ക് ചിത്തന്റെ ശക്തി ചിത് ടു ബി കോൾ ചിത് ആൻഡ് ശക്തി അനകാ തെളിച്ചുപോകണമോ അനുഭവിച്ചിടമോ അതെ അവേർനെസ് ആൻഡ് എക്സ്പീരിയൻസ് ആനന്ദ മനസ്സ് പ്രേമ കാര്യത്ത് പ്രഭാവം സോ ഓൾസോ ഫോർ ദ തേർഡ് വൺ ആനന്ദ ലവ് ആൻഡ് ദ എഫക്ട് ഓഫ് ദിസ് ലവ് സ്വൽപ്പു ഉണ്ടെങ്കിൽ വി ഹാവ് ദ ബൾ സ്വൽപ്പു അണിയിക്കൊണ്ടി ഇത് ലവ് ദ ബൾ ഈസ് ലവ് ഈ നൂറ്റി വർഷത്തിന്റെ പ്രകാശം എൻലൈറ്റ്മെന്റ് And the glow that emanates, the light that emanates, is that which is one of the
1: light of the prakasam.
0: Without the bulb, you don't have this effulgence.
1: Prakasam is not the light of bulb.
0: And without this effulgence of radiance, nobody is going to believe in the bulb.
1: So one is eternal,
0: the other is internal.
1: See, in the first principle, manavattamalokala, dhrivattamu, daivattamu, uttunnaga, yukka,
0: శాస్త్రమైన వేదాంతము ప్రకటిస్తూ వస్తుంది. సో ఇన్ ట్యూన్ విత్ దిస్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్ ఇట్ హెస్ బీన్ కంటెండ్ ఇన్ ద వేదాంత దట్ అలాంగ్ సైడ్ వాట్ యూ సీ ఫర్ ఎన్ ఇండివిజువల్ దేర్ ఇస్ డివినిటీ ఇన్హెరెంట్ ఇన్ హిమ్.
1: స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క దైవత్వము అనేక విధమైనటువంటి ఆవరణ రూపంలో ఉంటుంది జగత్తులు ప్రకటిస్తూ ప్రకాశిస్తూ ఉంటున్నాం.
0: దిస్ డివినిటీ manifest as it is in the cross, in the subtle, in the causal way, in all that goes on in this world, is very much there for us to experience.
1: What is the nimitta karanam? It is the upadhana karanam.
0: One is more of a cause, the other that emanates from it.
1: Nimitta ne lekapote upadhana karanam ye maatram undadu.
0: Without the basis, the effect cannot be observed.
1: Upadhana karanam lekapote nimitta ye maatram raanichadu.
0: And without that effect which comes off, there is no point in the cause.
1: Ee upadhana nimitta karanam rendu kodanu.
0: So this cause and effect again go in a pair.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: Here is a small example.
1: ఇంద్రియం యొక్క ఆనందము చలభంగురం.
0: That ananda that you experience through the medium of indriya is ephemeral.
1: ఆకలి వేస్తుంది.
0: Like you are hungry.
1: ఈ ఆకలి ఎంతవరకు ఉంటుంది?
0: How long does this hunger persist?
1: ఏదో కొన్ని పదార్థములు పొట్టకు చేర్చిన తక్షణమే ఈ ఆకలి తీరుతుంది.
0: One, you reach the stomach. If you eat even,
1: ee aakal teerinattu aanandaanni anubhavistaru.
0: Your hunger is satisfied and you experience
1: it. Ee aanandam entha varaku?
0: How long does it experience?
1: Ee oka rendu moodu gattalu varaku maatrame.
0: How long does it joy last?
1: Ee aakal veerustundi.
0: For 2 or 3 hours, again you are hungry.
1: Ee oka aaharanni teesko.
0: Again you have to partake of food.
1: Ee క్షణభంగులమైనటువంటి ఆనందం.
0: సో దిస్ ఆనంద ఇస్ టెంపరీ.
1: అయితే ఇది శాశ్వతమైనటువంటి కాదు.
0: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది అశాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కోరటం కూడా మనకు కలిగేటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ గివెన్ టు అస్ టు ఆస్పైర్ ఫర్ దిస్ ఫ్లీటింగ్ హ్యాపీనెస్.
1: ఎంతటి మధుర పదార్థమైనప్పటికీ కొంత కాలమునకు అది కొంతవరకు వెగిటెక్కుతుంది.
0: అండ్ ఐ థింక్ మై బి డెలిషియస్ టు దిస్ గో బట్ ఆఫ్టర్ ఎ వైల్ యు గెట్ రివోల్టెడ్.
1: చికూర పక్షులు వెన్నులను ఆశిస్తూ అనేక విధములుగా కూడా తాను దాచుకొని ఉంటాయి.
0: ది పార్ట్రిడ్జ్ బర్డ్ లాంగ్వేజెస్ ఫర్ ద రేస్ ఆఫ్ ద మూన్.
1: వెన్నులను అనుభవిస్తూ చికూర పక్షులకైనా విసిగెత్తవచ్చు.
0: నౌ దిస్ పార్ట్రిడ్జ్ బర్డ్ వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద రేస్ ఆఫ్ ద మూన్ కుడ్ అట్ వన్ పాయింట్ గెట్ డెస్పరేట్ అండ్ డిస్గస్టెడ్ ఆల్
1: అమృతాన్ని ఆరాధిస్తూ అమృతమైన కూడా చేదు కావచ్చు.
0: In the same manner, you might be drinking in sweet nectar, amrit, but after a while, you might be disgustani,
1: brahmananda bane kuntadi, yinakinga, visuva putte kuntadi kaadu.
0: But this brahmananda is not one which is going to
1: exhibit.
0: It will not disgust you, because then
1: it's all. Sastanamu chere nimittame aneka upasthanamu taru. What can you do?
0: That is your own true place, and for the sake of reaching it, you would not mind coming across any amount of it.
1: ఒక బంగారు కప్పులకు వజ్రమైన మరగటానికి గోమైన పుష్పరాగము చెక్కబడినప్పటికీ అందులో ఒక చేపను ఉంచితే ఇది బంగారు కప్పే, ఈ వజ్రవైన విలువ లేనిటువంటి ఒక రాళ్లతో కూర్చున్నటువంటిది అని తానేమాత్రం ఆనందించదు.
0: యు హావ్ ఎ గోల్డ్ వెసల్ బిడెక్ విత్ జ్యూల్ ప్రెషియస్ స్టోన్స్ జెమ్స్ అండ్ వాట్ హ్యావ్ యూ. యూ కమ్ అండ్ టేక్ ఎ ఫిష్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద గోల్డ్ వెసల్. ద ఫిష్ ఇస్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ that it is getting such an honor of being part and parcel of a gold vessel.
1: ఈ కప్పు చాలా విలువైనటువంటిది.
0: The gold vessel may be valuable, all right.
1: ఈ యొక్క అతికించబడినటువంటి యొక్క రాళ్ళు కూడా చాలా విలువైనటువంటి.
0: It also the precious stones and the gems and pearls
1: ఆనందం లేకపోవడంలో ఉండే కారణం ఏమిటి?
0: Why is then the fish not able to experience ananda?
1: జలము లేదు అందులో.
0: Because there is no water in this gold vessel.
1: తన యొక్క సంస్థానం జలం.

0: for this fish, its destination is water.
1: ఈ చేపకు జలము చిక్కినప్పుడే తనకు ఆనందం లభిస్తుంది, కానీ జలము లేకుండా, తన స్వస్థానం అనేటువంటి జలము లేకుండా ఇంత విలువైనటువంటి పదార్థములు లభించినప్పటికీ ఈ యొక్క చేపకు నిజానందము లభించదు.
0: The place of living for a fish is water. Without this water, give it anything in the form of gold and ornament, it will not
1: మానవులకు ఈ విశ్వము అనేటువంటి పెద్ద బంగారు కప్పుగా ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ వే ఫర్ మ్యాన్ దిస్ విశ్వ దిస్ వర్డ్ ఈజ్ లైక్ ఎ హ్యూజ్ విచ్.
1: సుఖము, సంతోషము, ఆనందము, సౌఖ్యము, సల్లాపము ఇలాంటి విలువైనటువంటి యొక్క కలితమైనటువంటి యొక్క రాళ్లతో కూడి ఉంటుండాలి.
0: దిస్ విశ్వ దిస్ వర్డ్ ఆల్సో హ్యాస్ అలాంగ్ సైడ్ విత్ ఇట్ what you call joy, what you call your experiences, your emotions, passions and so on.
1: Manam aakunchi sarva aakalu kudamu ee vishayamlo untundi,
0: and all that you wish to see to get also to be found in this world.
1: Kaani manavu enduku aanandinchutundi?
0: But why then is man not able to experience
1: aanandiki aanandam kudamu shashtaga undatundi?
0: And this aananda that he experiences is permanent.
1: What a thought. Kaani tana yokka sasthanamainatundi yokka brahmananda nimittamai taanu paristhapistunnadu.
0: So that is why he wants to be one in his own place of residence, Brahmananda.
1: ఈ విషయానందమై కుడి తాత్కాలికమైనటువంటి ఆనందమే కాదు, ఈ బ్రహ్మానందములకు సంబంధించినది అయినప్పటికీ తన స్వస్థానము కాలేదు.
0: This joy and ananda that you get through your material thing, this material plane of existence, is merely fleeting and temporary. It is not his true ananda.
1: ఇది క్షణభంగురమైనటువంటి.
0: This is a fleeting.
1: ఎంతకాలమైనప్పటికీ క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం మానవునికి సరి అయిన క్షణం.
0: ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ఆఫ్ మ్యాన్ టు గో ఆన్ కంటిన్యూలీ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఆనంద విచ్ ఇస్ ఫ్లీటింగ్ అండ్ టెంపరరీ.
1: ఎంత యాత్రలు చేసినప్పటికీ తిరిగి తన యొక్క స్వస్థానం వచ్చేటువంటి లక్ష్యము వ్యక్తి అని ఉంటారు.
0: An individual may go down to the center all right, but he would always like to get back to his point of starting.
1: దీనిని పురస్కరించుకుని త్యాగరాజు చెప్పారు, చుట్టి చుట్టి పక్షులెళ్ళ చెట్టు వెలకు రీతి పోని పుట్టగానే నిర్మలములు పట్టుకున్న నన్ను బ్రోవర్ రామా నన్ను బ్రోవర్.
0: In tune with this, the saint Tyagaraja said, just as the birds go where they might, all the saints, they would like to return back to their point of starting. So also, O Rama, I may have been going round and round, please do take me back to you.
1: Bhagavatam kudanu ide vidhanga cheppi ఎచ్చట పుష్టి నచ్చటికి నేరుత నైజము కాని కోటిచ్చింది.
0: ఇన్ ద భాగవత ఆల్సో వి హావ్ ద సేమ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్. ఎ పర్సన్ మైట్ బి బోర్న్ ఎనీవేర్ ఎనీ టైమ్, బట్ హీ మస్ట్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు ద పాయింట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్.
1: మనకు జగత్తులో అనేక ప్రవాహములు మనకు కనిపిస్తున్నాయి.
0: నౌ ఇన్ దిస్ వరల్డ్ అగైన్ యు ఫైండ్ రివర్ స్ట్రీమ్ ఎనీ నంబర్.
1: ఈ ప్రవాహం అన్ని కూడా నీకు ఎక్కడి నుంచి పుట్టాయి?
0: వే హావ్ దీస్ రివర్స్ ఎమినేటెడ్ ఫ్రమ్?
1: సముద్రం నుంచి పుట్టాయి.
0: ఫ్రమ్ ద ఓషన్.
1: కానీ తిరిగి సముద్రాన్ని చేరడానికి అనేక విధమైన బాధలను అనుభవిస్తున్నాయి.
0: అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు దీస్ ఓషన్స్ దే ఆర్ సఫరింగ్.
1: తిరిగి తన యొక్క స్వస్థానం చేరటమే ఈ నదుల యొక్క లక్ష్యం.
0: ద మెయిన్ గోల్ అండ్ పర్పస్ ఆఫ్ దీస్ రివర్స్ ఈజ్ టు గెట్ బ్యాక్ టు దేర్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ ద ఓషన్.
1: అదే విధముగా ఈ మానవ జీవిత ప్రవాహం అనేటువంటిది బ్రహ్మానందం అనేటువంటి యొక్క స్థానం నుండి ఇప్పుడు ఆవిర్భవించినటువంటిది.
0: ఇన్ దిస్ సేమ్ మేనర్ దిస్ లైఫ్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ గివెన్ టు మ్యాన్ ఇట్ హస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మానంద.
1: కనుక ఈ బ్రహ్మానందమని స్వస్థానంలో చేరేంత వరకు కూడా మనకి ఏనాటి కుటుంబ శాశ్వత శాంతి మనకు
0: లభించు. రీచ్ బ్యాక్ దిస్ బ్రహ్మానంద యూ టెంట్ బి రెస్ట్లెస్ అండ్ ఎడ్యుకేటెడ్
1: కాన మనం ఈ బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు కూడా అనుభవించే అనుభూతం ఎందు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అత్యవసరం.
0: సో it should be the primary thing for every individual. Whatever be the mode of happiness that he is experiencing, he should not lose sight of his brahmananda.
1: Ikka vidyanandam ee vidyanandam yokka vishayam kodu meeku telisinatundi vishayame.
0: When you talk about this vidyananda ananda associated with your skill,
1: chitra shilpi sangeeta sahitya natya ilanti vidya anni kudanu అనేక విధములు క్షణభంగురంగా మనకు ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
0: యువర్ స్కిల్స్ కుడ్ బి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మ్యూజిక్ డాన్స్ డ్రామా ఆర్ట్ పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ అండ్ సో
1: కానీ ఇది శాశ్వత ఆనందాన్ని అనుభవించలేదు.
0: అండ్ ఆనందా దట్ యు గెట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దీస్ ఇస్ నాట్ పర్మనెంట్ అగైన్.
1: త్యాగరాజు ఎంతనో సంగీత సాహిత్యంలో అనేక విధములుగా తమ్మెప్పుడు ఎంతో వచ్చారు.
0: త్యాగరాజు వాజ్ వన్ హూ వాజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సంగీత.
1: కానీ శాశ్వతానంద నిమిత్తమే పరిశ్రమిస్తూ వచ్చాడు.
0: బట్ స్టిల్ హీ కుడ్ నాట్ గెట్ హ్యాపీనెస్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఫైండింగ్ అవే ఫర్ ద పర్మనెంట్ హ్యాపీనెస్.
1: కనుక ఈ విద్యలు అన్ని కూడా క్షణభంగురమైనటువంటివి. ఇవన్నీ కూడా అవిద్యుల యొక్క సంతతి.
0: సో ఆల్ దీస్ విద్య ఆల్ దీస్ ఆనంద
1: బాగా టెంపరీ మనకు ఈ విజ్ఞానందం కూడా శాశ్వతమైన స్థితి కాదు.
2: ఇది విజ్ఞానంద
1: ఈ భావపర్మనెంట్ పార్ట్. అయితే ఈ విజ్ఞానందాన్ని కూడా బ్రహ్మ యొక్క స్వభావంగా మనం అనుభవించడం అవసరం.
2: బట్ అగైన్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ విజ్ఞానంద యాజ్ బ్రహ్మానందం.
1: ఈ విధంగా లోకములో మనం అనుభవించే సమస్త సుఖములు కూడా ఆనందాన్ని అనుభవించేస్తాయని మనం భ్రమిస్తున్నాం.
2: నా ఇన్ దిస్ వే వీ టెండ్ టు కెజోన్ అవర్సెల్వ్స్ టు బిలీవింగ్ దట్ దీస్ వరల్డ్లీ జాయ్స్ ఆర్ జాయ్స్ ప్రాపర్.
1: ఇవి అనుభవింపు చేస్తున్నాయి నిజమే, కానీ శాశ్వత ఆనందాన్ని
2: అందించటం ఎక్స్పీరియన్సింగ్ ఆనంద బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: వ్యక్తిగా జీవులవులు
2: నా ఇఫ్ యూ వాంట్ టు బి యాన్ ఇండివిజువల్ దట్ యువర్ లైఫ్
1: సమస్తి కూడా ఈశ్వరుండవు.
2: If you look at the individual, it's okay. But one who can
1: live natsaravule. Rendunu natsaravule.
2: And if you want to look at the other and see the permanent one, it's all right. But both of them are temporal.
1: Karanamu chuchi vitikina kaanaravu.
2: If you want to look for the cause within, you cannot understand.
1: Nirgunananda brahmame nilichiyundu.
2: You, that which is permanent, is this nirgunananda, a formless one, attributeless.
1: ఇలాంటి తత్వమనేటువంటి యొక్క జగత్తులో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకు అయినా చవి చూడటానికి ప్రయత్నించాలి.
2: సో విత్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ ఆర్స్ యూ హ్యావ్ సచ్ స్పిరిచువల్ మీనింగ్ గివెన్ అండ్ దట్స్ వాట్ యూ మస్ట్ అండర్స్టాండ్.
1: దైవము దైవము అంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడో ఉంటారు అనేటువంటి యొక్క దాఖని మీరు మర్చిపోవాలి.
2: యూ టాక్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ యూ మస్ట్ డూ అవే ద ఫీలింగ్ దట్ గాడ్ ఇస్ డిస్టెంట్ ఫ్రమ్ యూ.
1: మీరే దైవం,
2: యూ యువర్ సెల్ఫ్ ఆర్ గాడ్.
1: మీరే సచ్చిదానందం,
2: యూ ఆర్ సచ్చిదానంద.
1: నీవే అస్థి పాతి ప్రియం
2: అండ్ యు ఆర్ దిస్ అస్థి పాతి ప్రియం.
1: నీవే సర్వస్వం,
2: యు ఆర్ ఎవ్రీథింగ్.
1: ఎప్పుడు ఈ భ్రాంతులు ఏనాడు నీవు మొదలుకున్నావో అప్పుడే నీవు సర్వస్వ స్వరూపుడవుతావు.
2: వెన్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ దీస్ డెల్యూజన్స్ అండ్ ఇల్యూజన్స్ యూ కెన్ కమ్ టు గ్రిప్స్ విత్ యువర్
1: రియాలిటీ. మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది వే?
1: మీరు నిజముగా ఈ సచ్చిదానందమును అనుభవించాలనేటువంటి యొక్క సరైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క భావం ఏంటిన ఈనాటి నుండి కూడా మీరు ఈ చెప్పబోయేటువంటి విషయాలు నిరంతరము మీరు స్మరిస్తూ ఉండాలి.
2: వాట్ ఇస్ ద వే ఫర్ దిస్ యూ మైట్ ఆస్క్? నౌ ఇఫ్ యు ఆర్ రియలీ సిన్సియర్ అండ్ కీన్ ఆన్ అచీవింగ్ దిస్ గోల్ ఆఫ్ సచ్చిదానంద, దెన్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ కన్వేడ్ టు యూ టుడే యు మస్ట్ లిసన్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంటెంట్లీ అండ్ ఆల్ సిన్సియరిటీ.
1: నేను దైవము తద్భిన్నమేమి కాదు. నేను మొట్టమొదటి స్మరించాలి, నేను దైవము తద్భిన్నమేమి కాదు. తనకు తాను నేను దైవం, నేను దైవం, దానికంటే భిన్నమైనటువంటి వాడిని కాదు అనేటువంటిది మొట్టమొదటి చింతన.
2: నౌ ద ఫస్ట్ థింగ్ దట్ యూ మస్ట్ ఫాలో ఓవర్ అండ్ డీప్లీ మెడిటేట్ ఆన్ ఇస్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్, గాడ్ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ రియల్లీ గాడ్.
3: ఇది కేవలము అన్యమైనటువంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ద సెకండ్ ఎంటిటీ. ఇలాంటి ప్రార్థన ఎందు మనం నిత్యం కూడా ఏ విధంగా భావించాలి? నిత్య తృప్తుడనవదు నేను, వీటి నన్ను చేరబోదు. నిత్య తృప్తుడు నేను, వీటి అనేటువంటి నన్ను ఏమాత్రం కూడా చేరడానికి వీలు కాదు.
2: హౌ డస్ దిస్ హెల్ప్ యూ మైసెల్ఫ్? బై చాంటింగ్ దీస్ ప్రేయర్స్ ఆర్ మంత్రాస్ యూ మస్ట్ యూ విల్ బికమ్ ఎవర్ కన్షియస్, ఎవర్ సాటిస్ఫైడ్ అండ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఆఫ్ ఫియర్ టు టేక్ రెసిడెన్స్ ఇన్ యూ.
3: ఉల్లమా పలుకు నా ఓ హృదయమా, నీవు నిరంతరం కూడాను ఓ సత్ అనేటువంటి నేను ఉచ్చరిస్తూ ఉండవండి.
2: Then you caution as a tarnish your heart, your mind, to say, forever, every second, keep chanting Om, keep saying Sat Sat Om.
3: ఈ పంచ ప్రార్థనలు కూడా మనకు పంచ
2: ప్రాణములుగా
3: ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ చేస్తూ చేస్తున్నా బ్రహ్మ విబ్రహ్మైన భవతి. నీవు పరబ్రహ్మగా
2: యాజ్ యూ కాన్స్టెంట్లీ చాంట్ దీస్ ప్రేయర్స్ బ్రహ్మ విబ్రహ్మైన భవతి.
3: నేను అల్పుడను, నేను అశక్తుడను, నేను హీనుడను, నేను ఇలాంటి దుర్వినియోగమైనటువంటి ఒక దేహాన్ని ధరించిన వాడము అనేటువంటి ఈ బలహీన భావాలను ఏమాత్రం మన హృదయంలో చేస్తారు.
2: యు మస్ట్ నెవర్ గివ్ రూమ్ ఫీలింగ్ దట్ యువర్ ఇన్సిగ్నిఫికెంట్, యువర్ వీక్లింగ్, యువర్ నథింగ్ బట్ దిస్ బాడీ. ఫస్ట్ థాట్ షుడ్ నెవర్ ఎంటర్ యువర్ మైండ్.
3: ఈ దేహమనేటువంటిది కేవలము ఒక ఉపాధి. ఈ జగత్తునందు నీవు ఆచరించవలసినటువంటి యొక్క మార్గంలో నిరూపించడానికి ఏర్పడినటువంటిది మాత్రమే.
4: దిస్ బాడీ ఇస్ మెర్లీ ఎ వే ఎ ప్రాసెస్ వేరింగ్ యూ కెన్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ దిస్ వరల్డ్.
3: ఈ దేహాన్ని మనం అశాశ్వతమైన దేహాన్ని సత్వమైనటువంటి భావంలో మనం విశ్వసించి దీని నిమిత్తమైన అనేక విధమైన భావంలో మనం
4: పొందుతున్నాం. We equate it with the lasting happiness.
5: That is why we tend to be distressed. And Alinatu Purupa.
4: Now this is nothing but
5: a place of residence of all that is good and good.
6: Rokamula Brakidu Sevaka Gampa.
5: That's the breeding ground for all types of diseases.
6: Mainapu Gampa.
5: Rokamula Brakidu Sevaka Gampa.
6: Chata Gampala Namutu Pandu Dumpa.
5: జాతము
6: పండు
5: కంప అంగుల పరిదమ్ము మనమెంప
6: నేను చెలమణి నమ్మబోకు
5: మన
6: హరి పాదము నశించమే.
4: What is this body?
5: This body is merely an entity which houses all that is filth and dirty,
4: excreta. It is a breeding ground
5: for all types of diseases. It is such a helpless and insignificant thing
4: that it cannot help you to cross
5: this ocean of samsara.
4: All mind, do not lay store by this body of yours.
5: Do not equate your existence with this body, which is going to decay and come down one day or the other.

0: కనుకింప తేగి చావుకు కుకరు ఓ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము చూడ ఆ దేగిన దేవదేవుడు మదిని గమనింపగ ఆత్మరూపుడై.
1: What is this body again? It is a composition of these five elements, bound to decay sooner or later. It is not the body which is permanent. The one which is permanent is the one who resides in it, the Devi. He is transcends all limitations. He is attributeless. He is not given to these qualities of Kama, Moha, Lobha and the like. He is the Atma Swarupa really, and that is the permanent thing that you must become one with.
0: Manam karun kuntunna. Now we
1: buy a car.
0: Yavi kosam kuntunna.
1: For whose sake?
0: Karu kosam kuntunna.
1: Is it for the sake of the car? No,
0: నిమిత్తమే ఆ కారు ఉపయోగించి మన అనుకూలం కోసమే దానిని అనుభవిస్తున్నాం.
1: We buy the car for our own sake so that we might use it and it might be coming for us.
0: కానీ అనుభవించేవారు లేకుండా కారు యొక్క ధారణని దానికి నిరంతరము పెయింట్ వేసి తుడిచి అనేక సుఖాలు చేసి కారు చేతిలో పెట్టి లాభం చేయడానిక.
1: But there is nobody who can possibly benefit from this car. And then there is no such individual. You start painting the car, taking good care of it, and lock it up in a garage. What's the use?
0: అదే విధంగానే దేహం ఒక కారు వంటిది.
1: సో ఇన్ ద సేమ్ మ్యానర్ దిస్ బాడీ ఇస్ లైక్ ద కార్.
0: ఈ కారుకు కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉంటున్నాయి.
1: అండ్ ఫర్ దిస్ కార్ దేర్ ఆర్ ఎ ఫ్యూ ఎసెన్షియల్ థింగ్స్.
0: కారుకి ఎన్ని టైర్స్ ఉన్నాయి?
1: హౌ మెనీ టైర్స్ డస్ ద కార్ హావ్?
0: నాలుగు టైర్స్.
1: ఫోర్ టైర్స్.
0: ఈ నాలుగు టైర్స్ లోపల ఏమి ఉంటుంది?
1: వాట్ షుడ్ బి గివెన్ టు దీస్ ఫోర్ టైర్స్?
0: ఈ టైర్స్ లోపల ట్యూబ్స్ ఉంటాయి.
1: ఇన్ దీస్ కార్ దే షుడ్ బి ద ట్యూబ్.
0: ఈ ట్యూబ్స్ లో ఒక గాలి ఉంటుంది.
1: అండ్ ఇన్ ద ట్యూబ్ దేర్ షుడ్ బి ఎయిర్.
0: అదే విధంగా ఈ దేహం అనేటువంటి కాయకి నాలుగు చంద్రమిత పురుషార్థం ఉన్న ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు టైర్లు వంటి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద కార్ హ్యాస్ ఫోర్ వీల్స్ అండ్ దీస్ ఆర్ ద ఫోర్ పురుషార్థం.
0: ఈ పురుషార్థం అనేటువంటి టైర్ లోపల ఫెయిత్ నమ్మకం అనేటువంటి కాలు బలంగా ఉంటుంది.
1: The fourth purusha of dharma artha kama moksha and the air of faith should be given to
0: the Now,
1: by merely having these stars, the car cannot journey.
0: Indulo steering okati untundi.
1: In the car should be the steering wheel.
0: Bayatunnatundi tyres ni tippalante lopalu unnatundi steering tippini tyres tippindai gaani టైర్ పట్టుకుని తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రము సాధ్యం కాదు.
1: ఇఫ్ దీస్ కార్ విదౌట్ ఆన్ ద అవుట్ సైడ్ హ్యావ్ టు బి టర్న్ దే షుడ్ బి స్టీరింగ్ వీల్ ఫర్ ద పర్పస్. ద కార్ బై దెమ్సెల్ఫ్ కెనాట్ టర్న్ దిస్ వే ఆర్ దాట్.
0: కనుక ఈ లోపల ఉన్నటువంటి స్టీరింగ్ మైండ్.
1: సో దిస్ స్టీరింగ్ వీల్ విచ్ ఇస్ ఇన్ సైడ్ ద కార్ ఇస్ ద మైండ్.
0: మైండ్ ఎట్లా తిరుగుతుంటే ఈ పురుషాస్త్రంలో అట్లా తిరుగుతూ ప్రయాణం చేస్తుంటాయి.
1: As the mind oscillates and wavers, the fourth purushartha also takes its way or that.
0: Kanuka, the mind and it will be control of the mind.
1: So this steering wheel of the mind should be under good control.
0: Ika buddhi, engine start chestundi.
1: Now this buddhi or intellect is a switch, the engine switch in the car.
0: Appude ee naalugu tyres kudalo ee roopanni teesukoni velutuntayi.
1: Only when the switch is on, can the car be on their journey.
0: Buddhi parani chotaku vellali antundi prayatnam chesinappude ee deham akade prayanamai velutundadi.
1: Now if the buddhi says you should go to a certain distance, the body also falls.
0: కనుక బుద్ధి గ్రాహ్యమైతే ఇంద్రియమని ఈ బుద్ధిమంతుడిగా మనం తయారు కావాల్సిన అయ్యేపతి యొక్క విధానాన్ని నిరూపించేటువంటిది వేదాంత.
1: సో యువర్ బుద్ధి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ వేదాంత టెల్స్ యూ ప్రిపేర్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహమును మన ధర్మార్థకామోక్షములను అనుభవించి ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని ఇతరులకు అందించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ తిండి నిద్రల కోసం ఏర్పడేటువంటి కాదు.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ సో దట్ యు మైట్ డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఫర్ దిస్ ఫోర్ పురుషార్థం. సో ద యూజ్ దేమ్ టు షో ద వే టు ది అదర్ నాట్ ఫర్ ద థింగ్ ఆఫ్ మియర్లీ లివింగ్ అండ్ ఫిల్లింగ్ ఇట్ విత్ ఫుడ్ అండ్
0: ఈ అన్ని కార్యములు కొరకు లక్ష్యము ఆనందమే అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి.
1: అండ్ వి షుడ్ ఆల్సో నో దట్ ది ప్రైమరీ ఎయిమ్ ఫర్ ఆల్ అవర్ ఎండెవర్స్ ఈజ్ ఆనందం.
0: ఆనందము లేనటువంటి జీవితము కేవలం దానము లేని జీవితమే.
1: That jivita, that life devoid of ananda is very much lifeless.
0: So, if the ananda manu, lakshana na sanchukani, మన జీవితం నాలుగు ప్రయాణం చేస్తూ రావాలి.
1: సో కీపింగ్ దిస్ ఆనంద అట్ అవర్ డెస్టినేషన్ జర్నీ అక్రాస్ ఇన్ దిస్ బోట్ ఆఫ్ యువర్
0: ఈ ఆనందం అంతా కూడా బ్రహ్మానందం నుంచి మనకు అలవడినటువంటి.
1: సో దిస్ ఆనంద అగైన్ ఈజ్ లాంగ్ ఆఫ్ బ్రహ్మానందం.
0: ఈ బ్రహ్మతత్వం అనేది దాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కొన్ని సాధనలు చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ సాధన టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మతత్వం.
0: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా ఇవన్నీ కూడా అంతర్భూతం నుంచి ఆవిర్భవించేటువంటిది బ్రహ్మ సంకల్పమే అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం విశ్వసించాలి.
1: వాట్ ఆర్ యూ సీ, వాట్ ఆర్ యూ సే, వాట్ ఆర్ యూ అటర్, యు మస్ట్ హావ్ ఎ ఫౌండ్ బిలీఫ్ ఇట్ ఈస్ బోర్న్ ఫ్రమ్ విదిన్ యూ
0: దట్ ఇట్ హస్ గాట్ ఇట్స్ మెయిన్ కాజ్ విదిన్ యూ. ఇలాంటి ఆనందమును మనం అనుభవించడానికి కొన్ని సాధనలు కూడా చేయాలి.
1: అండ్ టు సెక్యూర్ దిస్ ఆనంద సాధన ఈజ్ నెసెసరీ.
0: ఈ స్థూలదేహంతో మనం ఎన్ని మనం అనుభవించినప్పటికీ ఇవన్నీ కూడా గమ్యములు చేరేటువంటి మార్గములు కావు.
1: దిస్ ఆనంద దట్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ గ్రాస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బాడీ యూ కెనాట్ రీచ్ ది డెస్టినేషన్.
0: ఈ సూక్ష్మ స్వరూపమైనటువంటి యొక్క ప్రాణ మయో ఆనంద విజ్ఞానం యొక్క తత్వాన్ని ఈ స్థూలదేహంలో ఇవ్వించాలి.
1: And that is tougher than this gross body, the prana, mayo, and the vijnana.
0: Because the dainatva mani kundi, one of the jivita tattva mani dainatva mani dainatva mani.
1: They are the ones which you come hand in hand with this gross existence of yours, and once day you will become one.
0: Dainatva mani manu ananda ni andukumala netvati yaka vyapara manu manu prevesin charas.
1: Now you should not make it a business deal that you must get some ananda from God.
0: ఇచ్చే వాళ్ళు తాను పుచ్చుకునేది నేను అనేటువంటి యొక్క భిన్న భావం ఉండగా
1: యూ షుడ్ నెవర్ హావ్ దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఫీలింగ్ దట్ హీ ఇస్ ద వన్ హూ గివ్స్ యు ఆర్ ద వన్ హూ రిసీవ్.
0: కనుక మనం ఏదో ప్రార్థన చేత దైవాన్ని ప్రసన్నులు భావించుకొని తద్వారా మన ఆవిష్కరణ తీర్చుకుందాం అనేటువంటి యొక్క సంకల్పము లాభమార్గమే.
1: Now trying to have a feeling that through some prayer I can secure the grace of God and secure his ananda is not the correct attitude.
0: నీవు హృదయాన్ని కలిగించుకోవడం ప్రయత్నం చేయాలి కానీ భగవంతునితో ఏదో ఫలితాన్ని పొందాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మాత్రం మనం విసర్జించాలి.
1: వాట్ యూ డూ షుడ్ బి సచ్ టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్ హార్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతుడు నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీవు అర్పించినటువంటి ప్రతి పదార్థాలు చూడడు.
1: గాడ్ లుక్ యువర్ హార్ట్ నాట్ టు గోన్ దట్ యూ ఆఫర్ టు హిమ్.
0: ఈ విధమైన ప్రాంతికి మునిగి అనాది కాలం నుండి కూడా ఆస్తికులైన ప్రతి వారు అపమార్గాన్ని అనుభవిస్తున్నారు, అశాంతిని కూడా పొందుతున్నారు.
1: డెడ్యూరింగ్ దెమ్సెల్వ్స్ ఇంటూ బిలీవింగ్ దట్ దిస్ ఈజ్ ద వే, ఈవెన్ దోస్ బిలీవర్స్ హావ్ గాన్ అస్ట్రే బికాజ్ దే హావ్ నాట్ బీన్ ఆన్ ద రైట్ ట్రాక్.
0: కనుక దైవత్వం అనేటువంటిది సంపూర్ణ స్వరూపంగా నిరూపించుకుంటూ ఉండాలి.
1: సో హియర్ యు హావ్ డివినిటీ రెసిడెంట్ అండ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్.
0: అయితే ఈ దేహంతో అనుభవించేటువంటి యొక్క ఆనందము దేహం ఎంత అజాగ్రత్తమో దాని ఆనందము కూడా అంత
1: సో దిస్ ఆనంద దట్ యు గెట్ త్రూ ద మీడియం ఆఫ్ దిస్ బాడీ ఆర్ యాస్ టెంపరరీ యాస్ ద బాడీ ఇట్సెల్ఫ్.
0: ఈ ఆత్మతత్వమైనటువంటి ధ్యానలో కూడా అనుభవించేటువంటి ఆనందము దైవతత్వంతో కూడినటువంటి కనుక దైవం ఎంత సత్యమో ఆ ఆనందం కూడా అంత సత్యం.
1: అండ్ దిస్ ఆత్మ ఆనందం because God is Atma, the one, that ananda that you try to get this Brahmananda is permanent, because God is permanent.
0: కనుక నిరంతరము మనం ఏ పని చేసినప్పటికీ ఇది దైవ తీర్థ్యాస్థం అనేటువంటి భావంతో మనం అర్థం గావించుకుంటూ రావాలి.
1: సో వాట్ యువర్ యూ డూ యూ మస్ట్ డూ ఇట్ బై ఫీలింగ్ దట్ దిస్ వుడ్ ప్లీజ్ గాడ్, దిస్ వుడ్ సాటిస్ఫై
0: గాడ్. ఇది నా పని, ఇది దైవం పని అని ఏమాత్రం కూడా అక్కడ భేదం భావించరాదు.
1: డి నాట్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ దిస్ ఇస్ మై వర్క్, దట్ ఇస్ గాడ్స్ వర్క్.
0: కనుక దైవములకు పుట్టుక సాగు అనేటువంటిది ఏమాత్రము లేదు.
1: సో గాడ్ హస్ నో బర్త్ నో డెత్.
0: దైవములకు ఉపాధులు ఉండినప్పటికీ కేవలం ఉపాధులు ఈ యొక్క అవసరం గురి యొక్క అవసరం కానీ ఆత్మతత్వం లేనా కూడా అట్టి అవసరం గురి కాదు.
1: దే మే బి అ ఫ్యూ థింగ్స్ విచ్ అసోసియేటెడ్ విత్ గాడ్ విచ్ యు ఫీల్ ఆర్ టెంపరరీ ఆర్ రైట్.
0: లోకములో ఎంత మందో పుట్టారు, ధనం వల్ల సుఖం కలుగుతుంది అంటే ధనం అసలు ఎంతమంది లేరు లోకంలో.
1: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ బాండ్ దిస్ వరల్డ్. ఇఫ్ యు థింక్ వెల్త్ గివ్స్ హ్యాపీనెస్, హౌ మెనీ వెల్దీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్.
0: లోకములో ఆ కార్యే రాజులు రాజ్యములు కలుగునే గర్భవంతులు చెప్పిపోతారే వారే.
1: అండ్ దేహ
0: ఎంతమంది చక్రవర్తులు, ఎంతమంది రాజులు, ఎంతమంది ఉపరాజులు వీరందరూ కూడా సర్వ సౌఖ్యములతో భోగభాగ్యములు అనుభవించారు కానీ శాశ్వతంగా ఉండగలిగిన.
1: అండ్ దేహ బీన్ ఎనీ నెంబర్ ఆఫ్ దీస్ కింగ్స్ అండ్ ఎంపరర్స్ హూ హావ్ కమ్ అండ్ రూల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్డ్ సో మెనీ కంఫర్ట్. బట్ దేర్ ఆర్ దే నౌ హావ్ దే రియలీ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవర్లాస్టింగ్
0: దేహములు నీటి కుడికల వంటివి.
1: ద బాడీ ఇస్ లైక్
0: అయితే ఉండినంత వరకు కూడా దానికి సాక్షత్కర్మను అందిస్తూ రావాలి.
1: లైక్ ద బబుల్ ఆఫ్ వాటర్ బట్ నో లాంగర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ యూ మస్ట్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ ఇట్.
0: జనంలో మనకు సుఖం పరుస్తుంది అనేటువంటి ఏ మాత్రము మీరు విశ్వసించరా.
1: Do not believe that through the medium of wealth you can get ananda.
0: గుణం వల్లనే మనకు సుఖం లభిస్తుంది.
1: It is only through guna, good quality, that you can.
0: మనం సత్వవంతులు కావడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: That you get some comfort, so become the good one.
0: సదాచార మార్గంలో ప్రవేశించాలి.
1: Let your activities be good and noble ones.
0: సద్భావాలను పెంచుకోవాలి.
1: And have good thoughts in you.
0: ఈ భావం అన్నింటికంటే ప్రధానమైనటువంటి భావము సేవా భావం.
1: And transcending all these thoughts and feelings is this attitude of service.
0: ఎవరికి చేసినా ఇది ఇతర సేవగా మనం భావిస్తూ రావాలి.
1: What are we might do to a second individual? It is really service to God.
0: అనేక మంది తిరుగుగా మనం భావిస్తున్నాము.
1: But there are many whom we look upon as the
0: ఇతరులు వారిగా మనం భావిస్తున్నాము.
1: The weakling and the destitute.
0: అనాథులుగా మనం విశ్వసిస్తున్నాము.
1: And the orphan.
0: అనాథులు ఈ జగత్తులో ఎవరు కూడా లేరు.
1: Actually speaking, there is nobody who could be called
0: an orphan. Who could be called an orphan? Understand this,
1: within and without. అనాథుడంటే
0: ఏం చేస్తాం?
1: What's the meaning of this word, anatha?
0: కేవలం అర్థం చేసుకోకుండా మనము అనాథుడు అనాథుడని ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క వ్యవస్థలకు గురి అయినటువంటి వ్యక్తులను మనం అనాథులుగా భావిస్తున్నాం.
1: We do not understand the meaning of this word, anatha, and start calling every individual, every other individual as an anatha.
0: తిండితో వారు అనాథ అంటున్నాం.
1: Now, pertaining to food, we
0: say, పంటలో అనాథుడు అంటున్నాం.
1: He is anatha.
0: పంటలో అనాథుడు అంటున్నాం.
1: He has no clothing, no housing.
0: ఇవంతా అనాథులకు సంబంధించినట్టుగా.
1: So, can all these be equated with anatha?
0: వ్యక్తిని హీనుడు అని చెప్పవచ్చు.
1: యు మైట్ సే హీ డజంట్ హ్యావ్,
0: కానీ అనాథుడు అనే పదాన్ని ఉపయోగించరాదు.
1: హీ మే హ్యావ్ సన్, హీ మే నాట్ హ్యావ్ సన్ కేపబిలిటీ.
0: అనాథుడు ఎవరు అంటే ఒక పర్వతుడే అనాథుడు.
1: యూ కెన్ నెవర్ సే దట్ హీ అనాథ అండ్ ఆర్ఫన్.
0: అందరికీ నాథులు ఉన్నారు. నాపైకి నాథ అనాథ నాథ, కానీ భగవంతుడికి నాథుడు లేదు కనుక అతనే అనాథుడు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఇండివిజువల్ హూ కుడ్ బి కాల్డ్ అండ్ ఆర్ఫన్ అండ్ దట్ ఈస్ గాడ్. For every individual, there is somebody to look after, the master.
0: Nāthuna nila yamti master.
1: God himself takes care of everyone, but God doesn't have anybody to take care of himself.
0: Yavvaru nila kuttivaya kudumu devu unda vachudu. Kani devu nila kudumu master liya.
1: Now, many may not have anybody, but God certainly looks after them.
0: Kanuna looks after God. Bhagavantari ki upayoga pachavasthe kundi anāthuna nila kutti paramu. Yedo ee inni kutara kuli nila kutti yaka kattik mana upayoga pachudna.
1: So this word anātha should actually be used for God. Instead we start using it for all these mortal beings.
0: అయితే దీని ఎందుకు ఒక అంతరాత్మ
1: లేకపోలేదు. ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మీ
0: అతను కూడా భగవంతుడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ ఉండాలి.
1: బికాస్ హీ ఈజ్ వెరీ గాడ్. దిస్ ఇస్ ద ట్రూత్ దట్ ఎమినేట్.
0: అదే విధంగానే మన భారతదేశమునందు అనేక పదములు అతన్ని తెలియకోకుండా ఉపయోగపెట్టి దాన్ని ఈ లౌకికమైన జీవితంలో దానిని పెడమార్గం పట్టిస్తున్నారు.
1: దిస్ ఇస్ వాట్ వీ ఫైండ్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్. దట్ దేర్ ఆర్ మెనీ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ దిస్ వే అండ్ దట్ వితౌట్ ద మీనింగ్ బీయింగ్ అప్రిషియేటెడ్.
0: ఈ వ్యావహారిక జీవితము వేరు, పారమార్థిక జీవితం వేరు అని మనం విభజిస్తున్నాం.
1: వీ టెన్ టు మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ అండ్ ద స్పిరిచువల్ ఎగ్జిస్టెన్స్.
0: ఈ వ్యావహారిక పారమార్థిక విషయంలో రెండు కూడా నువ్వు వేరు కాలేరం. రెండు కూడా నువ్వు ఒక్కటే.
1: ది ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ ఆఫ్టర్, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దే ఆర్ బేసికలీ వన్.
0: దేహమందు జీవుడుండు,
1: విత్ ఇన్ ద బాడీ ఇన్ ద జీవ.
0: హృదయమందు ఆత్మ ఉండు,
1: ఇన్ సైడ్ ద
0: హార్ట్. హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ద హార్ట్ ఇన్ ద ఆత్మ.
0: రెండు కూడి ఆటగాని ఒకరినొకరు వీడుచుండు.
1: అండ్ హియర్ ఇట్స్ ద కేస్ ఆఫ్ ఎట్లే గోయింగ్ ఆన్ బిట్వీన్ ద టూ.
0: పొగలాటలాడించే సుత్రధారి ఒకరు కరడు.
1: అండ్ వన్ హూ క్యారీస్ అవుట్ దిస్ షో, ద పర్ఫెక్ట్ షో ఇన్ ఎస్.
0: ఒకటిలోనే రెండు ఉండు, రెండు చేరి ఒకటి అవును.
1: In one you can see two, and the two can become one.
0: Oka gindana manam teeskunnamante aa gindalo rendu pattalu unnai.
1: Now you take a look at a seed, there are two halves in this seed.
0: Kaani ee rendu pattalu manam vibhijinchinappudu rendu ga kanipistunnayi, kaani ee rendu cheedi okate.
1: When you separate the two halves, there are two. When you put them together, it's only one seed.
0: Kaaku ee yokka rendu జడము చైతన్యము లేకుంటి యొక్క రెండు తత్వములు మనం ఏక స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: సో హియర్ యూ హావ్ వన్ విచ్ ఇస్ ఇన్ వన్ విచ్ యాక్టివేట్ టేకింగ్ అప్ ఎ కామన్ థాట్.
0: కనుక పారమార్థకము వ్యవహారము రెండు కావు, రెండు పద్ధతులు కింద వంటిది.
1: సో దిస్ వరల్డ్ అండ్ ద వరల్డ్ ఆఫ్టర్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. దే ఆర్ లైక్ టూ హాఫ్ ఆఫ్ ఎ సీ.
0: ఈ విధముగా మనం భావించి నిత్య జీవితంలో మన ఆచరణబద్ధమైనటువంటి మార్గమును అనుభవించినప్పుడే പ്രിയമേക്കുറിച്ച് ബ്രഹ്മാനന്ദം മനസ്സിലാക്കി.
1: By understanding and appreciating the significance contained in the words God, and accordingly doing our daily duties, we can secure Brahmananda.
0: ദേവസ്വരൂപനാണ് ഈ അന്തർക്കുടലും നമുക്ക് തെറ്റാനുസാരത സമാജ സേവ ചേർത്തി പ്രജലക്കു തൊഴിലീടുകാർ ഒട്ടുണ്ടി വാരി കഷ്ടമനക്കു വാരി ദുഃഖമനക്കു വാരി വിചാരമനക്കു സാധ്യമെന്നവർക്കുടലു മനമു ആദ്യം കൃഷി ചെയ്യാനി.
1: Embodiments of love, in tune with the means at your disposal, be of service to the society of which you are a member. Give a helping hand to those fellow beings of yours in distress and in health.
0: Even in the midst of it, Satyasai Samastra Seva Samastra Ni Nenayinchiram Jarigindi.
1: Now, for the sake of discharging such service activities, the Satyasai organizations have been established.
0: ee Seva Samastra Yem Cheyadam Kosam Nenayinchindi.
1: Now, what is the primary aim of establishing these Seva organizations?
0: పల్లెలు పోవటము అనానుకూలంగా ఉండేటువంటి వారికి సాధ్యమైనంత వరకు వారి బాధలు తీర్చి వారికి తగినటువంటి సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి.
1: గోయింగ్ టు ద విలేజెస్ అండ్ కమింగ్ టు ద అసిస్టెన్స్ అండ్ ప్రొవైడింగ్ కన్వీనియన్సెస్ టు ద విలేజెస్ అండ్ బీయింగ్ ఆఫ్ సమ్ యూజ్ అండ్ హెల్ప్ టు దెమ్.
0: ఆకలితో బాధపడేటువంటి వారికి పచ్చడి అన్నమైన పొట్టలను చేర్చడానికి ప్రయత్నించాలి.
1: వన్ హూ సఫరింగ్ ఫ్రమ్ హంగర్ ట్రై అండ్ రీచ్ టు హిమ్ ఎ హ్యాండ్ఫుల్.
0: కేవలం భద్రం చేయటము ఉపదేశములు చేయటము ఇంత మాత్రంతోనే మన సేవలు ముగించిపోయిందని భావించరాదు.
1: Try to give him a handful of food. By merely doing bhajan and japa and singing songs, your service does not end there.
0: రోగులకు తగినటువంటి సేవలు కూడా చేయాలి.
1: And for people who are afflicted with diseases, do something for them.
0: మనము అతి వర్షములు అనావృష్టి అధిక వృష్టి జరుగుతూ ఉంటాయి.
1: Now you have these floods, you have these famines and such other natural calamities.
0: అలాంటి పరిస్థితుల్లో మన సమస్యల వారు ప్రవేశించి
1: in such moments, our people should plunge into service activity.
0: ఈ విధమైన సేవలు యావత్ భారతదేశం అంతే కాక ఇతర 66 దేశ రాష్ట్రములందు కూడా ఈ సేవలు జరుగుతున్నాయి.
1: Such forms of activities are confined not merely to this country, Bharat, but are being carried over the world over in as many services.
0: కానీ మనం సంకల్పించినంత సేవలు ఇంకను మనం అందుకోవటం లేదు.
1: But then what we are doing now is not in keeping with our aim, with our goal.
0: కేవలం ఇతరుల కోసం చేస్తున్నాం అనేటువంటి దుర్భావము మన హృదయం నుంచి దూరం చేయాలి.
1: We should remove this feeling from our heart that all these service activities
0: are ఏ సేవ చేసిన తన నిమిత్తమే తాను చేసుకున్నట్టుగా భావించాలి.
1: Our men for the sake of others, what you must do is, what you are doing is for your own sake.
0: కనుక మనము ఎట్టి భావంతో ఉంటుమో అట్టి ఫలితమే మనకు లభిస్తుంటారు.
1: సో వాట్ యువర్ ఫీలింగ్ ఈజ్ ద రిజల్ట్ విల్ బి ఇన్ టు యువర్
0: భావం తత్వవతి.
1: వాట్ యు ఫీల్ దట్ ఈజ్ గివెన్ టు యూ.
0: మనం ఈ యొక్క స్థానంలో ఉండినప్పుడు సాధ్యమైనంత వరకు మనం మనసులు ఆత్మతృప్తి నిమిత్తమే చేస్తున్నామని భావించాలి.
1: సో వెన్ యువర్ గివెన్ ఎ ఛాన్స్ టు బి ఆఫ్ సర్వీస్ లైక్ దట్ దెన్ డూ బై ఫీలింగ్ దట్ ఇట్ ఫర్ యువర్ హోమ్ ఆత్మతృప్తి.
0: శ్రవణం మహిళనం విష్ణు స్నానం పాదసేవనం వందనం అర్చనం దర్శనం స్నేహం హస్త నివేదనం ఈ సేవ అనేటువంటి దాంట్లో అన్నింటికంటే కూడా ప్రధానమైనటువంటి.
1: సో దేర్ ఆర్ దీస్ 9 టైప్స్ ఆఫ్ భక్తి ఆర్ డివోషన్ డ్యూటీస్. అమౌంట్ దీస్ ద మోస్ట్ సుప్రీమ్ వన్ ఇస్ ద వన్ ఆఫ్ సేవ.
0: ఈ సేవలో కలిగేటువంటి ఆనందము మరి ఏ సంపద ఎందుకు మనకు లభించి
1: ఆనంద దట్ యూ గెట్ టు ద మీడియం ఆఫ్ సర్వీస్ కెనాట్ బి మ్యాచ్ టు ఆనంద టు ఎనీ అదర్.
0: తనకు ఉన్నది కదా అని భుజించి చక్కగా నిద్రించి కాలంలో వ్యక్తం గావించి కాలస్వరూపుణ్ణి అపవిత్రం చేసేటువంటి మార్గంలో మనం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయాలి.
1: బికాస్ యూ హ్యావ్ ఫుడ్ టు ఈట్, యూ హ్యావ్ టైం టు స్పెండ్ అండ్ యూ వేస్ట్ అవే యువర్ ఫుడ్, వేస్ట్ అవే యువర్ టైం, యువర్ ఎనర్జీ.
0: అనేక మంది యువకులంతా కూడా శారీర మానసిక శక్తిని ఉండినప్పటికీ కేవలం భుజించి పదార్థంపడి తిరగటం జరుగుతుందని కానీ ఏ యొక్క సమాజంలో అయినా చేరి ఈ సంఘ సేవలకు లోపల తాను కొంతవరకు జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నించడం లేదు.
1: దేర్ ఆర్ మెనీ ఆఫ్ దీస్ యంగ్స్టర్స్ హూ జస్ట్ బికాస్ దే హ్యావ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ది పవర్ నెసెసరీ కేపబిలిటీస్ అట్ దేర్ డిస్పోజల్ దే మెయిన్లీ వేస్ట్ అవే. దే డోంట్ టేక్ అప్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ.
0: కనుక సేవాభావము ప్రధానమైనటువంటి యొక్క సాధనగా మీరు భావించండి.
1: So it is the service which should be taken up as a primary seva, primary sadhana.
0: నేను దేవుడు నాలో ఉండేటువంటి శక్తి కొడుకు దైవ శక్తియే అనేటువంటి యొక్క విశ్వాసాన్ని మీరు దృఢంగా విశ్వసించి సేవలో మీరు ఉన్నతి వేయాలి.
1: ఐఎమ్ గాడ్ అండ్ ఆల్ దిస్ శక్తి, ఆల్ దిస్ ఎనర్జీ అండ్ పవర్ గివెన్ టు మీ ఆర్ వెరీలీ గాడ్ అండ్ దిస్ ఐ షుడ్ యూజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆయన.
0: తనకు తాను సంపాదించుకుని తన పొట్టనే కైలాసంగా భావించుకుని తన ఇనఫెక్టివ్ వైకుంఠంగా తీసుకుని తన సుఖమే స్వర్గంగా భావించుకుంటే ఇది కేవలం రాష్ట్రంగా ఉంటుంది.
1: అండ్ జస్ట్ బికాస్ యూ హావ్ ద మనీ టు స్పెండ్, you start looking upon yourself, your own happiness, your own joy, your own wealth as really your religion, your heaven and your place of existence on this earth. స్వర్గ వైకుంఠ కైలాసంలన్నీ కూడా మనం చేసే కర్మల్లో ఇవి. సో దిస్ కైలాస దిస్ హెవెన్ దట్ యువర్ టాకింగ్ అబౌట్ నాట్ కన్ఫైన్ టు యూ, లెట్ ఇట్ బి మానిఫెస్ట్ ఇన్ ద సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ యువర్ సర్ ఈ సుఖ దుఃఖములకు కూడా మన కర్మలే మూల కారణం.
2: తెలుసుకుని లేకుండా పోవచ్చును.
1: యువర్ యాక్షన్స్ ఆర్ ఇంపాసిబుల్, యు మే నాట్ నో ఇట్ టుడే.
2: కానీ మున్ముందు దీని యొక్క ఫలితం నీవు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
1: ఇన్ ద ఫ్యూచర్ డే యు జస్ట్ డోంట్ రియలైజ్ దిస్ సుప్రీమ్ ట్రూత్.
2: దివ్యాత్మ స్వరూపులారా,
1: కవి
2: యొక్క ప్రభావము చాలా విచిత్రమైనటువంటిది.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్ ఆత్మ, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కవి టైమ్ ఆర్ అదర్ డిఫికల్ట్.
2: మనం చేసేటువంటి ఉపకారములు కానీ అపకారములు కానీ ఏనాడో దీని ఫలితములు మనకు లభిస్తాయని మనం భావించవచ్చు.
1: Now you might believe that what good we do today, what harm we do today, that result is going to come to us.
2: ఏనాడో కాదు, అప్పటికప్పుడే కూడా నువ్వు ఈ యొక్క ఫలితాలు మనకు లభిస్తూ ఉన్నాయి కలి ప్రభావం.
1: యూ మైట్ సే దట్ ఇట్ మైట్ కమ్ ఎట్ ఎ ఫ్యూచర్ డే. నో, then and there you are going to get this effect of what I feel.
2: విత్తనము నాటినందు మాత్రము నా చెట్టు అయ్యి అప్పుడే ఫలము అందించదు.
1: బట్ దెన్ ద మూమెంట్ యూ సోన్ ఇస్ సీడ్, ఇట్ డస్ నాట్ బికమ్ ఎ సాప్లింగ్ ఆఫ్ ఎ ట్రీ టు గివ్ యు ఫ్రూట్.
2: ఇట్ ఫలము కావడానికి కొంత కాలాన్ని తీసుకుంటుంది.
1: ఫర్ ఇట్ టు బికమ్ ఎ ట్రీ అండ్ గివ్ యు ఫ్రూట్ ఎ సర్టెన్ టైం హస్ టు ఎలాప్స్.
2: ఈనాడు నేను పాపం చేస్తుంది కదా నాకేం ఫలితము, నాకు అన్ని సుఖంగానే ఉంటున్నాయని నీవు విలవీయవచ్చు.
1: టుడే ఐ హావ్ కమిటెడ్ ఎ సిన్, వాట్ రాంగ్, వాట్ డిఫికల్టీ హస్ కమ్ మై వే, యు మస్ట్ స్టాప్ ఫీలింగ్ గాడ్ అరేంజ్ అబౌట్.
2: ఆ పాప బీజము ఫలముఖ్యముగా అవడానికి కొంత టైం తీసుకుంటుంది.
1: బట్ దిస్ సీడ్ ఆఫ్ సిన్ దట్ యు హావ్ సోన్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు ఫ్రక్టిఫై.
2: ఈ చేతితో చేసింది తక్షణం ఈ చేతితో అనుభవించవలసి వస్తుంది.
1: నౌ వాట్ యు డూ విత్ దిస్ హ్యాండ్ యు మైట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది అదర్.
2: మనం చేసే సమయంలో పుణ్యకార్యం ఏమాత్రం ముందుకు రావటం లేదు.
1: నౌ వెన్ యు వాంట్ టు డూ సంథింగ్ ద గుడ్ డీడ్ నాట్ కమ్ స్పాంటేనియస్.
2: కనుకనే పుణ్యస్య పరమిష్యంతి పుణ్యం నేస్యంతి మానవ, నమామ పరమిష్యంతి పాపం కురువంతి యస్య నరాని. పుణ్యబలం కావాలని కోరుతున్నాం మనం, కానీ పుణ్యకార్యం వచ్చే దానికి ఉందని తెలియటం లేదు.
1: వాట్ వీ వాంట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ పుణ్య, బట్ ద యాక్షన్ దట్ వీ కమిట్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ దిస్ ఆస్పిరేషన్ ఆఫ్ పవర్.
2: పాపబలం వచ్చు అని మనం దాని దూరం నడుస్తున్నాం.
1: సో సో వీ సే వీ డు నాట్ వాంట్ ద ప్రూఫ్ ఆఫ్ పాప,
2: కానీ పాపకార్యాలకు పాపకార్యాలకు ముందని వేస్తున్నాం.
1: బట్ ఆల్ దట్ వీ డూ ఆర్ వెరీ మచ్ ఇన్ ట్యూన్ విత్ సిన్.
2: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో ఏ విధమైన దివ్యత్వం ప్రకాశిస్తుంది?
1: దిస్ ఈస్ యువర్ ఫ్లైట్, హౌ కెన్ యూ హ్యావ్ డివినిటీ రిసైడింగ్ ఇన్ యూ?
2: కనుక మనం గ్రంథంలో చదివినంత మాత్రమా, కేవలం ఉపన్యాసం విన్నంత మాత్రమా ప్రయోజనం లేదు.
1: సో మనం ఏదో లిస్నింగ్ టు స్క్రిప్చర్
2: మానవుని ఆకలి తీరున్న పంచపక్షముల పాపమున, ఆ కొన్న మానవుని ఆకలి తీరున్న పంచపక్షముల పాపమున.
1: Like it is said that a person is hungry and you start detailing to him the different delicious dishes and the various items that you have prepared for him. Thus his hunger gets satisfied by reciting that.
2: Iri peda vani pedrikamu pauna vitta prabhavamu vinayanta.
1: So also a man whose poverty is stricken by merely listening to the descriptions of wealth beyond his dreams, is his poverty gone?
2: అంధకారంలో హతమే చూడా వస్తుందో దీపము వార్త వలన. దీపం దీపం అని చెప్పినంత మాత్రమే చీకటి పోతుందా? కావడానికి దీపం గుర్తించాలి.
1: అతరింగ్ ద వర్డ్ ల్యాండ్ ల్యాండ్ బట్ ద డార్క్నెస్ గ్రో జస్ట్ బై మియర్లీ అతరింగ్ ద వర్డ్ ల్యాండ్. యూ మస్ట్ లైక్ ద ల్యాండ్.
2: ఈనాడు అందరూ వేదాంతులే, అందరూ గ్రంథాలు చదివేటువంటి వారే, అందరూ భక్తులే, కానీ ఎక్కడ దాని యొక్క ప్రభావం వారు కనిపించడం లేదు.
1: టుడే యు హ్యావ్ దీస్ పీపుల్ Like, right from being Vedantic. They have understood everything they say. They have mastered scriptures.
2: Kevalam idi matala magic kaadu.
1: But the results are not to be seen anywhere.
2: Kevalam kaavali.
1: Now merely saying so many things is of no use.
2: Nenu cheppevalante okka chesi chupinchu.
1: Rather than say 100 things, try to put one into practice.
2: Kevalam okkati kodano cheyakunda kevalam దైవ విషయాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆచరణలో లేనటువంటి వాడు వీడు దైవ ద్రోహి.
1: నా హీ కీప్స్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్ దే మియర్లీ బికమ్ ప్లాట్ఫామ్ ప్లాటిట్యూడ్స్. హీ ద పర్సన్ హూ డిసీవింగ్ వెరీ గాడ్ హింసెల్ఫ్.
2: నీవు దైవత్వాన్ని విశ్వసించినటువంటి వ్యక్తి అయినప్పుడు నీవు ప్రతి కార్యములను కూడా దైవత్వంగా భావించి ఆ కార్యాచరణలో కంకణం
1: పెట్టి. యూ రియలీ హ్యావ్ దిస్ ఇమెన్స్ కన్విక్షన్ ఇన్ ఫెయిత్ ఇన్ గాడ్, దెన్ దట్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్ బి సచ్ అస్ టు కనోట్ డివినిటీ.
2: కనుక ఈ సేవాభావాన్ని దైవభావంతో మనం విశ్వసించి ఈ సేవలలో మనం పాల్గొని So
1: this spirit of service should be such as to be motivated by God and the godly feeling within you. This is my
2: hope.
1: Now there is only one and only one thing. That has to be offered to God. This pure love and selfless service. And if you can offer these two things, then everything will be yours. We should also come to believe that this sukha, what confers happiness on you in this world and the world after, is motivated by dharma.
2: అనేక విధములుగా పాల్గొని అనేక రాష్ట్రాల్లో కూడా చాలా బాగా చేస్తున్నారు.
1: ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ దట్ ది సేవా ఆర్గనైజేషన్ అండ్ ది పీపుల్ అటాచ్డ్ టు ఇట్ ఆర్ క్యారీయింగ్ ఆన్.
2: ఇంకా ఉత్సాహంగా ఇంకా అధికమైన కొద్ది కాలాన్ని వినియోగపరిచి ఈ సేవల్లో మనం పాల్గొనాలి కానీ కేవలం భౌతికమైన పేరు ప్రతిష్టల కోసం ప్రాపులాడి ఏ క్షణభంగురమైన జీవితాన్ని మనము గడపరాలి.
1: ఇన్ వేరియస్ స్టేట్స్ అండ్ కంట్రీస్. But then we should be more enthusiastic, we should be more encouraged, and we should come forward. We should not be satisfied for the sake of satisfying others, for the sake of others. What we do, we should feel, is for our own sake, and with more rigor and enthusiasm, plunge more and more into these actions.

ఇస్తారు. తదుపరి మహారాష్ట్ర ఈస్ట్ కి చెందిన సాయి యువత ఫ్రమ్ ఏఐ టు ఎస్ఏఐ ఆర్టిఫిషియల్ టు ఆర్టిఫిషియల్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:00 మహారాష్ట్ర వెస్ట్కు చెందిన సాయి యువత భావామృత ధార పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: స్వామి, మాకు వైనతేయ అని నామకరణం చేసింది మీరు. ప్రేమామృతంతో అన్నప్రాసన చేసింది కూడా మీరే. ఆ అమృతాన్నే కురిపించే మేఘం నీవు, మేఘానికి నీటినిచ్చే మహాసంద్రం నీవు, సంద్రానికి దారి చూపే ఒక తరంగము నీవు, తరంగానికి చోటునిచ్చే ధరణి నీవు, ధరణికే కాంతినిచ్చే రవికిరణం నీవు, ఆ రవికి సైతం శక్తినిచ్చే ప్రేమజ్యోతివి నీవు, ప్రేమకే కొత్త పరిణామం నీవు, ప్రేమకే ప్రాణం పోసిన శ్వాసవి నీవు, శ్వాసకే ఆయువునిచ్చే ధ్యాసవి నీవు, ధ్యాసకే రూపమిచ్చిన ప్రతి రూపం నీవు, ప్రతి రూపానికి జీవనాధారం నీవు, ప్రతి జీవికి ప్రాణం పోసే అమ్మవి నీవు, ఆ అమ్మకు సైతం జీవమిచ్చిన దైవం నీవు, నా ప్రాణానికి ప్రాణం నీవు సాయి, మా ప్రాణానికి ప్రాణం నీవు.
1: జిస్నే ఇస్ హథేలీ కి ఇన్ రేఖాఓ కో హై ఖీచా, జిస్నే అప్నే ప్రేమ్ సే మేరీ ఆత్మా కో హై సీచా,
2: జిసే కోయి పుకారే రహీమ్, కోయి పుకారే రామ్, ఉస్కే చరణో మే అర్పిత కర్తే హై హమ్ అప్నే కోటి ప్రణామ్.
1: ఆజ్ జబ్ బచ్చో కే సామ్నే బైఠీ హై ఉన్కీ మా, తో దిల్ యే మేరా కహతా హై కి హమ్ ఉస్కే ఆంచల్ మే జాయే సమా.
2: ఆజ్ హర్ ఓర్ ఖుషియా హై, ఫిర్ భీ ఏక్ బాత్ హమే బహుత్ సతాతీ హై, వృందావన్ మే ఆప్కే నా హోనే సే హమే ఆప్కీ యాద్ బహుత్ రులాతీ హై.
1: ఆప్కీ రహమత్ సే హై యే జిందగీ, ఆప్కే రహమ్ పే యే నసీబ్, అగర్ హమ్ ఆప్కో నా దేఖే తో యే సాంసే భీ దేతీ హై తక్లీఫ్.
2: హమ్ సే అగర్ స్వామీ, హమ్ సే అగర్ కోయి గల్తీ జానే యా అన్జానే మే హో గయీ హో తో అప్నే నాదాన్ బచ్చే సమజ్ కర్ మాఫ్ కర్ దో.
1: ఇస్ దిల్ మే ఏక్ కసక్ హై, ఏక్ ఛోటీ సీ గుజారిష్ హై, వృందావన్ కే జర్రే జర్రే కీ బస్ యహీ ఖ్వాహిష్ హై.
2: హమ్ ఝోలీ ఫైలాయే ఆయే హైన్, ఇస్మే భర్ దో కుచ్ పల్ ప్యార్ భరే అన్మోల్ సుహావన్.
1: దిల్ కీ యహీ పుకార్ హై మా, దిల్ కీ యహీ పుకార్ హై మా,
2: లౌట్ చలో వృందావన్, లౌట్ చలో వృందావన్,
1: లౌట్ చలో వృందావన్.

0: కల్పతరువై నిలిచావు.
1: విష్ణు, నీకు నా అనుభవం తెలుసా? నాకు ఎప్పటి నుంచో స్వామితో కలిసి ఒక్క ఫోటో అయినా తీసుకోవాలన్న కోరిక మనసులో ఉండేది. 2008 విజయదశమి నాడు స్వామి దగ్గరకు ప్రసాదం తీసుకెళ్లే అవకాశం నాకు లభించింది. కానీ స్వామి దగ్గరకు వెళ్లగానే స్వామి అటువైపు తిరిగారు. ఆ క్షణం నా మనసుకు చాలా బాధ కలిగింది. నా బాధను తెలియచేస్తూ స్వామికి ఒక్క లేఖ రాశాను. స్వామి నా ప్రార్థనకు స్పందించి ఏకంగా తన పుట్టినరోజు పండుగ నాడు అడగకనే తనకు తానుగా వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఫోటోలు తీసుకునే ఆ భాగ్యాన్ని నాకు కలిగించారు. స్వామి, నేను అడిగినది ఒక్కటైతే మీరు ఇచ్చినవి కోకొల్లలు. స్వామి, మీ సుందర రూపం, మీ చిరు మందహాసం ఆ ఫోటోలోనే కాదు నా మనసులోనూ ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది.
2: స్వామి, మా ప్రతి మాటలు, మా ప్రతి పనిలు, మా ప్రతి తలంపులు, మా మదిలు, మా కలలు, ఈ ఇలలు, కనులు మూసిన కనులు తెరచిన నీ దివ్య రూపమే. స్వామి, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా ప్రాణం.
1: జై శ్రీరామ్.

సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమ. ఆ ప్రేమను ఆస్వాదించడానికే మేము మీచెంత చేరాము. తెలుసో తెలియకో మేము చేసిన తప్పులను దయచేసి క్షమించండి స్వామి. దయచేసి బృందావనముకు రండి స్వామి. మేము మీ వైనతేయులమై మీరు పంచిన ప్రేమను సందేశాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపచేసి మీరు మాకు పెట్టిన ఈ పేరును చరితార్థం చేస్తాము. ఏ హృదయం నసంగితివో ఈశా, మగది దానినే అర్పింతుము. పరగా వేరేము తెత్తి నీ అర్చనకు అంజలిఘటింతు అందుకోవయ్యా, అంజలిఘటింతు అందుకోవయ్యా.

0: it is necessary for us to know as to why such terrible and atrocious actions have been going on, committed in the world. It is basically because we have given up selfless service filled with love, and therefore all sorts of desires have started developing in the people.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: Amulyamaina kalamunu ara nimishamaina kudanu vrutha cheyaradu.
0: We should not waste even a fraction of a second of the most valuable time.
1: Nammukuru jeevanni జీవము సత్యమని తమ యొక్క కర్తవ్యాన్ని విస్మరించటం చేత మానవత్వం యొక్క దివ్యత్వమును కోల్పోతూ ఉన్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ లూజింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద డివైన్ లైఫ్ దట్ హీఈస్ ఎంటైటిల్డ్ టు బికాస్ హీఈస్ నాట్ థింకింగ్ ఆన్ ద ప్రాపర్ లైన్స్.
1: అర్థము లేనటువంటి మాటల చేత కాలమును వ్యర్థపరిచి తాము ఏదియో ఘనకార్యములు ఆచరించినట్టుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ హెస్ బీన్ వేస్టింగ్ టైం ఇండల్జింగ్ ఇన్ టాక్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ అట్ ఆల్, క్లెయిమింగ్ దట్ హెస్ బీన్ డూయింగ్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్.
1: సేవ ఒక పదునైన కత్తి వంటిది.
0: Service may be compared to a sharp edged knife or sword.
1: ee katti yokka sangati chakkaga gurtinchinatundi vyakti yokka cheti ande undinappudu idi goppa upakaram gaavistundi.
0: Only when such a powerful sharp instrument is in the hands of people who know how to use it, it would be immensely useful.
1: Kani కత్తి యొక్క స్థితిగతులు గుర్తించినటువంటి వారి చేతిలో ఇది గొప్ప అపకారమే చేస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ నో హౌ టు యూజ్ ఇట్, దే ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్.
1: కత్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: హౌ షుడ్ వన్ మేక్ యూజ్ ఆఫ్ ఎట్ ది స్వోర్డ్?
1: ఎట్టి కార్యములను దీన్ని వినియోగ పెట్టుకోవాలి?
0: ఇన్ వాట్ టైప్స్ ఆఫ్ వర్క్ షుడ్ హీ యూజ్ దిస్?
1: దీనిని ఏ రీతిగా పట్టుకోవాలి అనేటువంటి ఒక విషయాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ హస్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ థింగ్స్ అలాంగ్ విత్ హౌ టు హోల్డ్ సచ్ ఎ పవర్ఫుల్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: కర్మ కూడాను అంతే.
0: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ ఈవెన్ యాక్షన్.
1: ఈ కర్మను మనం ఏ విధంగా ఉపయోగపెట్టాలి?
0: హౌ షుడ్ వీ మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఓన్ పవర్ టు యాక్ట్?
1: ఏ సమయ సందర్భంలో దీనిని సద్వినియోగం చేయాలి?
0: In what circumstances and situation should we use it to justify and sanctify the act?
1: దీని యొక్క మంచి చెడ్డలు ఏమిటి అని చక్కగా గుర్తించినటువంటి వారే ఈ కర్మకాండలో కాలు పెట్టాలి.
0: What are the advantages and disadvantages and merits and demerits of action? Only such people should undertake action.
1: కర్మ తత్వాన్ని గుర్తించలేనటువంటి వ్యక్తులు ఇట్టి కర్మకాండ యందు ప్రవేశపడి స్వార్థరహితమైనటువంటి సేవలకు దూరమై పూర్తి స్వార్థము స్వప్రయోజనములందే తమ కాలమును అంకితం గావించడం చేతనే సేవ యొక్క విలువ సన్నగిల్లిపోయింది.
0: పీపుల్ హూ డు నాట్ నో ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఎంటరింగ్ టు వర్క్ అండ్ అండర్టేక్ వర్క్ అండ్ దేర్ ఫోర్ ది శాంక్టిటీ ఆఫ్ యాక్షన్ అండ్ వర్క్ ఈజ్ స్పాయిల్డ్.
1: కనుకనే సేవకు ప్రప్రథమంలో దానికి తగినటువంటి గుణములు మన యందు ఉన్నవా లేదా అనేటువంటి ఆత్మ విచారణ జరపాలి.
0: It is in this context we must make a self-inquiry to find out whether we have all the requisites and qualifications to undertake service activity.
1: దీనికి ప్రధానమైనటువంటి గుణములు దయ, వినయము, త్యాగం.
0: The important qualifications which one should have for undertaking service activities: compassion, humility and courage.
1: ఇట్టి గుణములు ఉండినటువంటి వ్యక్తి మాత్రమే సేవయందు పాల్గొని స్వార్థరహితమైనటువంటి యొక్క సేవను సలిపి జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించగలడు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ కెన్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ హోల్డ్ దెమ్సెల్స్ అండ్ దర్ యాక్షన్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద వరల్డ్.
1: అహంకారము చేత, ఆడంబరముల చేత, అభిమానము చేత ఇందులో ప్రవేశించినటువంటి వ్యక్తి ఏమాత్రము కూడాను సేవను చేయలేడు.
0: ఏ పర్సన్ హూ ఈజ్ గివెన్ టు ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ అండ్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ అటాచ్మెంట్ కెన్ నెవర్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మ్ ఇట్ వెల్.
1: అహంకారము చేత మానవత్వాన్ని విస్మరిస్తాడు మానవుడు.
0: మ్యాన్ గివ్స్ అప్ హిస్ వెరీ హ్యూమన్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఈగోయిజం.
1: అభిమానము చేత పశుత్వాన్ని పొందుతాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్ హీ డెవలప్స్ ఎనిమల్ ఫీలింగ్స్ అండ్ ఎనిమల్ క్వాలిటీస్ ఇన్ హిమ్.
1: ఆడంబరము చేత కేవలము ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా గడుపుతాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ షోవీ నేచర్ అండ్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ హీ బికమ్స్ ఆర్టిఫిషియల్ ఇన్ హిస్ యాక్షన్స్.
1: కనుక ఆడంబరం ఉండినంత కాలము, అహంకారంలో మానవుని యందు చేరినంత కాలం కూడాను వీనికి ఆత్మవిశ్వాసము లభించదు.
0: సో లాంగ్ యాజ్ ఏ పర్సన్ హ్యాస్ దిస్ ఆస్టెంటేషియస్ బిహేవియర్ అండ్ ఈగో సెన్స్ హీ కెన్ నెవర్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వానికి అన్నియూ సంజయములే.
0: ఫర్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీ స్టెప్ హీ ఈజ్ ఫేస్డ్ విత్ ఎ డౌట్.
1: ఇలాంటి సంశయములు కలిగినటువంటి వాడు తనను తానే నమ్మలేడు.
0: A person who is given to such doubts can never have faith in himself.
1: తనంతాను నమ్మనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నమ్మగలడు?
0: A person who does not believe himself, how can he have trust in others?
1: తనను నమ్మక ఇతరులు నమ్మలేనటువంటి వ్యక్తి ఈ సమాజంలో సేవను ఏ రీతిగా సాగించగలడు?
0: A person who has neither faith in himself nor belief and trust in others, how can he undertake service activity in
1: కనుక మొట్టమొదట సేవలో పాల్గొనటకు ఉత్సాహపడేటువంటి వ్యక్తులు అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: Therefore, in the very first instance, this egoism must be destroyed by people who want to undertake
1: ఆడంబరమైన వృత్తులకు సమాధి కట్టాలి.
0: They should put an end to this ostentatious behavior and show.
1: అభిమానాన్ని ఆవల నెట్టాలి.
0: They should remove attachment.
1: సేవలో అహంకారం పోవటమే దీని యొక్క ప్రథమ కర్తవ్యము.
0: The very first instance, he has to remove ego sense when undertaking service activity.
1: Ahankaram poyinappude vinayam praptistundi.
0: Only when one gives up egotism, one can develop humility.
1: Vinayavantude samaja sevalo palgonataku adhikare avutadu.
0: Only a person who has humility has the authority to undertake social work.
1: Kanukane prati manavuni yandu undinatvanti oka divi shakti ఏకత్వమైనటువంటిది అని భావించి ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ అండ్ విత్ దట్ యూనిఫైయింగ్ సెన్స్ హీ కెన్ అండర్టేక్.
1: ఏకాత్మ భావన లేనంత వరకు కూడాను మానవుడు ఈ సేవకు అధికారి కాలేదు.
0: సో లాంగ్ యాజ్ హీ డజంట్ రికగ్నైజ్ ద సేమ్ అండర్లయింగ్ డివినిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ వన్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు హ్యావ్ ది అథారిటీ టు అండర్టేక్.
1: సేవకుడు కాక నాయకుడు కాలేడు.
0: Without becoming a servant, he can never become a good leader.
1: ఈ నాడు సేవా విధానమును గుర్తించలేనటువంటి వ్యక్తులే నాయకులు కావటం చేతనే లోకం ఈ విధమైనటువంటి అల్లకల్లోలములకు ఆలవాలమైంది.
0: Today, the world has become to such a chaotic condition because people who do not know how to serve others have become leaders.
1: ప్రాచీన కాలము నుండి పవిత్రమైన భారతదేశము అనేక విధములైనటువంటి త్యాగమునకు, యోగమునకు, కర్మలు ఎందుకు అనేక త్యాగములు గలిపి తమ యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తులు కోటాను కోట్లగలరు.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇమ్మెమోరియల్ ఇన్ భారత్ యు హావ్ గాట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ అండర్టేకన్ వర్క్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ అండ్ సర్వింగ్ ది పీపుల్.
1: కానీ దినదినమునకు తిట్టి త్యాగతత్వం అనేటువంటిది సన్నగిల్లిపోతున్నది.
0: But gradually and day after day, such kind of sacrificing nature and sense is dwindling.
1: Seva tatparulu anetuvanti varu karuvaipoyaru.
0: People who know how to serve, they have become rare.
1: Seva anetuvanti perito tamaku taamu mosam chesukuntunnaru.
0: in the name of service to others, they are deceiving themselves.
1: సేవ అనేటువంటి పదం రెండు అక్షరములు అయినప్పటికీ అందులో మహత్తరమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి అర్థం కూడి ఉంటున్నది.
0: ది వర్డ్ సర్వీస్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిలబల్స్ సే అండ్ వా, బట్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ మీనింగ్.
1: తనను తాను మరచి దైవత్వం యొక్క చింతను హృదయమునందు ప్రతిష్ఠింపజేసుకుని సర్వాత్మభావం చేత సలిపినటువంటి క్రియలకే సేవ అని సార్థకం.
0: Only such actions which are performed, forgetting oneself entirely, recognizing the divinity existing everywhere and in everyone, such actions alone can be called service.
1: Yavaruko paruluku seva chestunnaneetti bhavamu manalo ematramu undaradu.
0: We should never have the feeling that we are serving someone else, some other.
1: Sarvakarma bhagavat prityartham aneetti yokka bhavam cheta tyagam cheta sevalu salpali.
0: With a feeling that everything is offered as an offering at the lotus feet, one has to undertake service activity.
1: Aithe alanti tyaga bhavam chethu sevalu salpetunte vyaktulu entha mandi galaru?
0: How many people are there who perform service activity with that sense of sacrifice?
1: Lekapoledu.
0: There are quite a large number of people.
1: Prachina kalam nundi bharata deshamunu aneka vidhamulaga aadukoni daniki tyagamunu chesi జీవించినటువంటి వ్యక్తుల యొక్క తత్వములు మీకు అర్థమయ్యే ఉంటూ ఉండొచ్చు.
0: యూ మైట్ హావ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఫ్రమ్ టైమ్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ హావ్ సాక్రిఫైస్డ్ దర్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ భారత్ అండ్ ఫర్ ఇట్స్ గ్లోరీ అండ్ స్ప్లెండర్.
1: అలాంటి వ్యక్తులను మనం చింతించి స్మరించి వారి ఆదర్శాలను మనం అందుకొని వారి అడుగుజాడల్లో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ దెమ్, థింక్ ఆఫ్ దెమ్ and take their example and implement those ideals in our own life.
1: Alanti seva tattvani manam chakkaga artham cheskovali.
0: We have to understand the sense of service, the method of serving others in the proper way.
1: Ilanti margamunande manam praveshinchinappude manam talapettinatvanti manam prayatninchetvanti ee karyamlo aashinchina phalathanni manam andukogalam.
0: Only when we understand this, all that activity which we undertake, whatever goals we set for ourselves, would be fulfilled.
1: Tallali yokka seva chala pradhanamainatundi.
0: Service is a very important thing.
1: Ye anukoolamulu leka aneka kashtamulaku nashtamulaku guri ayi aarogyamulu chedukoni tamaru kevalamu oka anadhara sthitilo untundetundi samayamlo వారికి సహాయం చేయటము, వారికి సేవలు గావించటము, వారికి తగినటువంటి యొక్క చేదోడు వాదోడుగా మనం నిలచటము, ఇది అత్యవసరము.
0: ఇన్ ద రూరల్ ఏరియాస్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ హెల్ప్లెస్, దేర్ ఇస్ నో వన్ ఇస్ దేర్ హూ వుడ్ అటెండ్ దెన్ రిక్వైర్మెంట్స్. రియలైజింగ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్, అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు దెమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: అయితే ఈ యొక్క సేవలలో వారికి సహాయపడటకు మనకు మొట్టమొదట మన గుణములను మనం చక్కదిద్దుకోవాలి.
0: బట్ వన్ థింగ్ వీ హావ్ టు రిమెంబర్ ఇస్ వీ హావ్ టు మేక్ అవర్ ఓన్ క్యారెక్టర్ ఆల్ రైట్.
1: నీతి నిజాయితీలు ఎలాంటివి అని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ అటాచ్డ్ టు మొరాలిటీ అండ్ ట్రూత్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ భారత్.
1: దేశమునకు దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది కంట్రీ.
1: దేశమంటే కేవలం మట్టి కాదని మానవులని భ్రమించాలి.
0: వీ హావ్ టు రిమెంబర్ దట్ వెన్ వీ సే కంట్రీ ఇట్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ మట్,
1: మానవులకు సేవనే మాధవ సేవగా మనం భావించాలి.
0: వీ హావ్ టు ఫీల్ దట్ సర్వీస్ టు ది హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ఋషులు మునులు పెద్దలు రాజులు ఇలాంటి సేవలో పాల్గొంటూ వచ్చారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ బిలీవింగ్ దట్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ అండ్ ఆల్ ద ల్యాండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దోస్ సేజెస్ సెయింట్స్ అండ్ కింగ్స్ అండర్టూక్ సర్వీస్ యాక్టివిటీ.

ఉన్నదే మనకు చక్కదనము. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.

కణముడు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి విచిత్ర స్వేచ్ఛయను విచ్చు.

భక్తులైనారు మన భారతీయులు నేడు. ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు.

0: In the most sacred land of Bharat, it is the patience and perseverance which is considered as a very important thing. Among all the vows, the vow of telling truth and character are considered as the greatest vow. Among all the sweet feelings which have been appreciated, love for mother and motherhood have been given a place of prime importance in our land. It is considered in our land that honor is greater than and more important than even life itself. In such a land where all these great values and virtues are held high, what has happened today? We have become absolutely imitative, artificial in our nature. And what has happened to the Bharatiyas? We have become like an elephant which does not know its own extraordinary strength.
1: Kanuka, itti pavitra, vichitra, charitramato kudinatuvanti yokka Bharatiyulamani anipinchukuntu, ee naati Bharatiyulu pai cheppinatuvanti ye vishayamunu kudanu sarithugalenatuvanti variga tayaravutunnaru.
0: The Bharatiyas today not recognizing the sacredness and the earlier history of our own selves, we have become very weak in our own understanding and in our own strength.
1: వాకాడంబరమైనటువంటి యొక్క ప్రచారముల చేతను ప్రబోధల చేతను మనము కేవలము మిన్నయ్యని భావించుకుంటున్నామే కాని ఈ వాకాడంబరమైనటువంటి యొక్క ప్రబోధలను మనం కట్టి పెట్టాలి.
0: బై మియర్ బిగ్ స్పీచెస్ హై సౌండింగ్ వర్డ్స్ వీఆర్ ట్రైంగ్ టు ప్రీచ్ టు అదర్స్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు సేవ్ అస్ వీ హావ్ టు పుట్ అన్ ఎండ్ టు దిస్ కైండ్ ఆఫ్ preaching which is not supported by practice.
1: ఈ కంఠస్థమైనటువంటి ఉపన్యాసాల చేత ఏమాత్రం కూడా జగత్తు మారలేదు.
0: బై స్పీచెస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ మెమరైజ్డ్ టెక్స్ట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్.
1: నిరాడంబరమైనటువంటి నిస్వార్థమైనటువంటి యొక్క భావం చేత మనము క్రియల్లో పాల్గొనాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ అండ్ ఎంటర్ ఇన్ టు యాక్టివిటీ విత్ టోటల్ సింప్లిసిటీ అండ్ సెల్ఫ్లెస్నెస్.
1: సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్.
0: ఇట్ ఈస్ సైలెన్స్ అన్సెల్ఫిష్ వర్క్ విచ్ విల్ హావ్ టు బి అండర్టేక్.
1: ఇది మనం ఆచరించి వారికి ప్రబోధించాలి కాని ఆచరించకుండా మైకుల ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది ఏనాటికి మన విజయాన్ని సాధించలేము.
0: We have to practice and then undertake telling and preaching others. Then only we can achieve success. Otherwise we can never achieve success.
1: భారతదేశం నందు ఆచరణ ప్రధానం కాని ఆడంబరం కాని ఏక ప్రచారం కాని ప్రధానం కాలేదు.
0: ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ప్రాక్టీసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మీఆర్ టాకింగ్ అండ్ ఆస్టెంటేషియస్ షో.
1: ఆచరణ చేత చాలా సులభంగా లోకాన్ని మార్చవచ్చు.
0: బై ప్రాపర్ ప్రాక్టీస్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్.
1: కేవలం ఆడంబరమైనటువంటి యొక్క మాటల చేత తాత్కాలికమైన తృప్తి కలగవచ్చు.
0: By mere showy words of verbose in their nature, you may be able to have some temporary satisfaction.
1: Kani krama kramina idi patanamunaku margam avutundi.
0: But gradually such trends are going to lead to
1: bhavishyattunu lakshyamlo unchukovali.
0: We have to remember the future.
1: Manam chesetundi prati chinna karyam kodanu tatkalikamainatundi truptelato manam jeevithanni vyaktham cheyakudadu.
0: Whatever small activity we undertake, we should not rest satisfied by mere small useless satisfaction.
1: ee naadi tatkalikamainatundi sevalanni kudanu kevalam deepavali panduga roju chichu buddanu untayi chudandi bussanu paiki povatam tassanu digi povatam ee vidhamainatundi oka sevalalo jivanu ee naati kudanu phalithalu sadhinchalevu.
0: The service activity undertaken today may be compared to certain types of crackers which are so temporary, which are burnt of course during deepavali season. వెరీ టెంపరీ ఇన్ నేచర్.
1: మనం ఈనాడు నంబర్స్ వేసుకుంటున్నా అంత క్వాంటిటీ క్వాంటిటీ 20,000, 30,000, 40,000, 5,000, 6,000 గ్రామాల సేవ చేస్తున్నామని ఈ క్వాంటిటీని మనం చూడకూడదు.
0: టుడే వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్స్ ఓన్లీ విత్ నంబర్స్ కౌంటింగ్ 5,000, 6,000, 20,000 and 30,000. క్వాంటిటీ షుడ్ నాట్ గివ్ అస్ ద సాటిస్ఫాక్షన్.
1: ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా మూల పెట్టాలి.
0: Put aside all these statistics.
1: ఆచరణ రూపమైనటువంటి క్రియలో మనం నడుము కట్టాలి.
0: We have to గరుడ పవర్ లైన్స్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ ఆన్ ద బేస్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్.
1: ఇన్ని గ్రామములు అన్ని గ్రామములు అనేటువంటి ఒక నంబరే మనం మర్చిపోవాలి.
0: వి షుడ్ ఫర్గెట్ ది నంబర్ ఆఫ్ విలేజెస్, దిస్ నంబర్ ఆర్ దట్.
1: ఎంత చేతనైతే, ఎంత శక్తి ఉంటే అన్ని గ్రామాలకు మనం చేస్తూ పోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ దట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ wholeheartedly we should undertake the work in villages which is according to our
1: ani inta kalam kudanu sevalu jarugutune unnai adi santoshinchavalsinatundi vishayame.
0: Service activity has been going on in the villages so far, well, that we must be happy about it in a way.
1: Kani danito anta trupti kalagatam ledu,
0: but that is not going to give us that amount of satisfaction.
1: మనం కేవలం కరస్పాండెన్స్ కోర్సును మాత్రమే అనుభవిస్తున్నాము.
0: We are only feeling happy by the correspondence.
1: మేము ఇన్ని గ్రామాలు చేశాము, ఇక్కడి నుంచి కరస్పాండెన్స్, మనం ఇన్ని గ్రామాలు చేయాలని అక్కడి నుంచి కరస్పాండెన్స్, ఈ కరస్పాండెన్స్ కట్టి పెట్టాలి.
0: We are satisfying ourselves by mere correspondence two ways, from the center to the villages and the villages to the center. This
1: mana doshalu manam gurtinchali.
0: We have to recognize real service.
1: Kevalam sevalu chestunnamante mana kandlu maatrame kaadu, sahasrachisha purushah sahasraksha sahasrapad, vela kannulato chuchetunte vaaru unnaru jagattulo.
0: We should not merely close our eyes and feel that everything is okay. All the work is being watched by thousands of eyes.
1: మనం చెప్పినటువంటి గ్రామానికి ఎవరైనా పోయి చూస్తే అక్కడ ఏమి జరిగిందంటే ఏమీ లేదు. ఇది ఆ మనం చేయటము.
0: ఇఫ్ యూ మేయర్లీ మెన్షన్ ఇన్ రిపోర్ట్ అండ్ ఇఫ్ సమ్ వన్ వర్ టు గో టు ఏ విలేజ్ విచ్ యూ హావ్ మెన్షన్ యాజ్ యూ హావ్ డన్ వర్క్, ఇఫ్ నో వర్క్ ఈస్ డన్, వాట్ ఏ సారీ స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఇట్
1: వుడ్ బి. ఒక్కటి చేసినా సరే మంచిగా నీటుగా ఇతరులకు గౌరవించే రీతిగా మనకు తృప్తి కలిగేట్టుగా మనం చేయాలి.
0: Even if we do work in a one village, it doesn't matter. It would be sufficient, but it must be done in an ideal way.
1: Mottamota sai samastha lopala ee vaada aadambaranni katti pettali.
0: In the very first instance, in Satya Sai organizations, we should put an end to the verbose, highly egoistic
1: maatadeetunte vaadu pani cheyadu.
0: A person who talks much doesn't work.
1: Pani cheyetunte vaadu maatadu.
0: A person who works doesn't talk.
1: Kanuka evaru maatadutunnaro vaallu pani cheyani vaalle.
0: Therefore people who indulge in talking are not doing any work.
1: Edo ee naadu naaku oka upanyasam undanedini danni oka kantastham chesukunedi akkadi ikkadi teeskunedi mic lo vachi cheppedi idhe manam cheyalsina seva.
0: Just because we have to give a talk on the platform on this particular day, if we memorize things and if we give that particular those statistics and figures,
1: ee pani tape record kuda chestundi.
0: Would it amount to service? This kind of work can be done.
1: Tape record lo kaadu,
0: this kind of work can be done even by
1: the type record lo aadarshanni manu vandinchali.
0: We should not become such kind of tape recorder. We should, on the other hand,
1: ee vidhamainatundi sevallo palgonnatundi vyakti nijamainatundi sevakudu.
0: Only that person who practices and undertakes the work is a real worker.
1: Palitam kosam seva chesetundi vaadu paniwaadu avutadu kaani yajamavadu kaadu.
0: A person who tries to satisfy others and works may be compared to a servant, but he is not the master.
1: Kanuka ee phalanni kudanu manam aashinchukunda pallo pravesh pettali.
0: We should undertake work without expecting any fruits thereof.
1: Kanuka manam phalitanni aashinchakunda నిస్వార్థమైనటువంటి భావం చేత, నిరహంకారమైనటువంటి ఒక తత్వం చేత మనం సేవల్లో పాల్గొనాలి.
0: వీ షుడ్ అండర్ టేక్ సర్వీస్ యాక్టివిటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, విత్ ఎ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్ అండ్ అప్రోచ్.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము సేవకులం,
0: వీఆర్ సర్వెంట్స్.
1: ఈ భావాన్ని మాత్రం మరవరాదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్.
1: ప్రతి మానవుడు కూడా సేవకుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సర్వెంట్.
1: ప్రభువుకు ఒక సర్వెంట్ అని ఉంటాడు.
0: ఫర్ మాస్టర్ దేర్ వుడ్ బి వన్ సర్వెంట్.
1: ఒక రాజుకు ఒక రైతు ఉంటాడు.
0: ఫర్ కింగ్ ఆల్సో దేర్
1: ఒక గురువుకు శిష్యుడు ఉంటాడు.
0: ఫర్ ఏ ప్రిసెప్టర్ దేర్ విల్ బి ఏ
1: డిసిప్లకు తల్లిదండ్రులు ఉంటారు.
0: ఫర్ పేరెంట్స్ దేర్ విల్ బి చిల్డ్రన్.
1: మీరు ఎవరు ఉంటే బిడ్డ సేవ చేసేటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు సేవ చేసేటువంటి బిడ్డ.
0: యూ టేక్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్. Parents perform service to the children, children perform service to the parents.
1: Guru seva chese etunte vaadu shishyudu, shishyuni seva chese vaadu guru.
0: It is guru He is a true guru who serves the Sishya. It is a true Sishya.
1: Guru anetuvanti sarthaka namame undadu.
0: Without a Sishya or a disciple, there is no need for a guru at all.
1: Kanuka Shishyude lekapothe guruku ledu, guruvu lekapothe Shishyude undadu.
0: Without a preceptor, there is no disciple. Without a disciple, there is no preceptor or teacher.
1: Tandri lekapothe koduku ledu, koduku lekapothe tandri kaadu.
0: Without father, there cannot be a son. Without son, there is no use having.
1: ఈ విధంగా విచారం చేస్తే అందరు కూడాను సేవకులే, ఒకరికొకరు సేవకులు.
0: If you try to understand in this context and in this way, everyone is a servant.
1: జగత్ అంతయకును సేవక భావములోనే నిండి ఉంటున్నది.
0: The entire world is filled with the feeling of service.
1: ఈ భావాన్ని మనం హృదయంలో మొట్టమొదట భద్రం చేసుకోవాలి.
0: This particular feeling of service must be firmly established. This body has been given to us for the sake of serving others.
1: ఏమిటా ఉపకారము? వారికి చేతకానటువంటిది మనం చేసి పెట్టడం.
0: What is the service which you can render doing such work which he is not capable of doing?
1: ఈ విధమైనటువంటి సేవ ఎందే మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: We have to sanctify our lives in this kind of service.
1: ఈ సేవాభావం చేతనే మానవుడు ఉన్నతోన్నత స్థితిని అందుకుంటాడు.
0: విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సర్వీస్ అలోన్ మ్యాన్ కెన్ అటైన్ ద హైయెస్ట్.
1: కనుక మనము నిజముగా ఫలితాన్ని ఆశించి సేవ చేయరాదు.
0: దేర్ ఫోర్ వీ షుడ్ నెవర్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: ఈ ఫలితమును ఏనాడు మనం త్యాగం చేస్తామో ఆనాడే మనలో సేవాభావం అభివృద్ధి ఉంటుంది.
0: ఓన్లీ వెన్ వీ సాక్రిఫైస్ ద ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ డూ వీ డెవలప్ సర్వీస్ సెన్స్ ప్రాపర్లీ.
1: మన స్టేట్ ఒక్కొక్కటి ఒక్కో స్టేట్ గా ఉంటుండాలి. రాష్ట్రము,
0: దేర్ ఆర్ డిఫరెంట్ స్టేట్స్.
1: ఈ రాష్ట్రంలో అనేక పల్లెలు ఎందు సేవలు చేశారు.
0: ఇన్ ఆల్ దీస్ స్టేట్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ విలేజెస్ సర్వీస్ యాక్టివిటీ హెస్ బీన్ అండర్ టేకన్.
1: ఈ సేవ అనేటువంటిది కేవలం ఎవరికో చేస్తున్నామనేటువంటి ఒక పిచ్చి భావాన్ని మీ నుంచి దూరం చేసుకోవాలి.
0: వీ షుడ్ రిమూవ్ ఫ్రమ్ అవర్ మైండ్ the bad feeling of the mad
1: meeku meeru seva chestunnam anetunte vishala bhavanni meenu anubhavinchali.
0: That we are doing service to someone else, we will have to think that service is done for
1: evariki emi ananukulam chesina kani tanaku thanu anukulamainattuga bhavinchali.
0: Whatever inconvenience is caused to anyone, it must be considered as inconvenience caused to
1: aa vidhamainatunte sevalo meeru palgoni,
0: you will have to undertake such kind of service activity.
1: Inni anni anetunte numberlu meeru visarjinchi,
0: you would give up the numbers the thus and thus.
1: ఇది నా కర్తవ్యము అనేటువంటి దీంట్లో మీరు పాల్గొనాలి.
0: యు హావ్ టు కన్సిడర్ దట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ అండర్టేక్ ద సర్వీస్ యాక్టివిటీ.
1: కనుక ఈ మున్ముందు ఈనాడు వర్క్ షాప్ అని ఒకటి స్టార్ట్ చేశారు.
0: టుడే యు హాడ్ అండర్టేకన్ వర్క్ షాప్.
1: కేవలము మనము షాప్ అంటే ఒక షో చేసేటువంటిది. షాప్
0: షాప్ signifies some kind of show.
1: ఈ వర్క్ ను మనం షో చేయరాదు.
0: వీ షుడ్ నాట్ మేక్ వర్క్ ఎ షో.
1: హృదయంతో అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: యువకులైనటువంటి మీరందరూ కూడా ఉత్సాహాలతో ఇందులో పాల్గొనాలి.
0: ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ యూత్ విల్ హావ్ టు అండర్టేక్ దిస్ యాక్టివిటీ విత్ లాట్ ఆఫ్ ఎంథూజియాజం.
1: దీంట్లో ఈనాటి యువకులే భావి భారతోద్ధారకులు.
0: టుడేస్ యూత్ ఆర్ గోయింగ్ టు బీ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ హూట్ ఆఫ్
1: దేశంలో ఆవరించినటువంటి యొక్క అభిమాన అహంకారాన్ని దూరము గావించి కేవలము ఒక విధమైన ఆప్యాయత, కరుణ, దయ, త్యాగము అనేటువంటి సత్శీల గుణములంతా కూడాను ఈ యువకులే పెంచాలి.
0: ఇట్ ఈస్ ది యూత్ హూ విల్ హావ్ టు ఫాస్టర్ గ్రేట్ క్వాలిటీస్ లైక్ సాక్రిఫైస్, కంపాషన్ అండ్ సచ్ అదర్ వర్చ్యూస్ అండ్ మేక్ అరోగెన్స్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్ డిస్టెంట్.
1: ఇంకా పైన ప్రతి విలేజ్ కూడాను ఒక పల్లె కూడాను స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండేటువంటి వాడు విజిట్ చేయాలి.
0: స్టేట్ ప్రెసిడెంట్ షుడ్ విజిట్ ఎవ్రీ విలేజ్.
1: తాను బాధ్యత వహించటం చేతనే ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి వీలవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ అండర్టేక్ సచ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఇస్ పాసిబుల్ టు డెవలప్ ద విలేజెస్.
1: అలాంటి చేతగానేటువంటి వాడు మాకు చేతగాదని చెప్పాలి.
0: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ కేపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, he has to confess that he cannot.
1: Sai kevalam quality ni korutunnadu gaani quantity ni koratam ledu.
0: Sai always desires quality, he never wants quantity.
1: Kanuka manam munmundanta kudanu utsaha protsahamato andulo palgoni తగినటువంటి యొక్క ధైర్య స్థైర్యముల చేత దీన్ని ఎదుర్కొనడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ ఫ్యూచర్ విల్ హావ్ టు అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ ఆల్ ఎంథూసియాజం అండ్ ఇన్స్పిరేషన్ అండ్ ఫేస్ ఆల్ ద
1: ప్రాబ్లమ్స్. కావలసినటువంటి సద్గుణములు ఇవే మొట్టమొదటివి.
0: ఫర్ స్వామి దీస్ ఆర్ ద గ్రేట్ వర్చ్యూస్ విచ్ హీ వాంట్స్.
1: జపము, ధ్యానము, యోగము, స్మరణం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాము.
0: We have been undertaking japa, dhyana and such other worshipful activities.
1: కానీ దీనికి పునాది అయినటువంటి యొక్క త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఈ జపంలో ఏమి మనం సాధించగలం?
0: బట్ ఫర్ ఆల్ దీస్ జప, తప, ధ్యాన ఎట్సెట్రా ద బేసిస్ అండ్ ది ఫౌండేషన్ ఈస్ దేర్ ఆర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్.
1: మొట్టమొదటి సద్గుణాలను మనం పెంచుకున్నప్పుడే సాధనలో మనకు తగినటువంటి యొక్క స్థాయిని మనకు కుదురుతుంది.
0: ఓన్లీ వెన్ వీ డెవలప్ గుడ్ వర్చ్యూస్ దెన్ ఓన్లీ వీ కెన్ అండర్టేక్ సాధన సక్సెస్ఫుల్లీ.
1: ఆ సద్గుణములు లేకుండా ఎంతసేపు నీవు ధ్యానంలో కూర్చున్నా చంచలత్వాన్ని అనుభవిస్తావు గాని ప్రశాంతిని మీ ఏమాత్రం కూడా పొందలేవు.
0: ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఇన్ మెడిటేషన్ వితౌట్ హ్యావింగ్ వర్చ్యూస్ యూ కెన్ ఓన్లీ ఇండల్జ్ ఇన్ బ్యాడ్ థాట్స్. యూ కెన్ నెవర్ హావ్
1: పీస్ కర్మ. మనం చేసేటువంటి కర్మల వల్ల మన చిత్తశుద్ధి కావాలి.
0: వీ హావ్ టు అండర్టేక్ యాక్షన్ టు క్లిన్స్ అవర్ చిత్త, ప్యూరిఫై అవర్ చిత్త హార్ట్.
1: చిత్తశుద్ధి వలనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
0: ఓన్లీ బై ఏ ప్యూర్ హార్ట్ యూ కెన్ హావ్ సెల్ఫ్
1: ఆత్మవిశ్వాసం చేతనే ఆనందం అనుభవిస్తాం.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ బ్లిస్ ఓన్లీ వెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: చిత్తశుద్ధి కలగక ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది?
0: హౌ కెన్ యూ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్?
1: కనుక ఈనాడు మనము కేవలము ఒక సంకుచితమైనటువంటి మార్గాల్లో మనం ప్రవేశిస్తున్నాం.
0: టుడే వీ ఆర్ అండర్టేకింగ్ ఇన్ ఎ నారో వే, నారో యాక్టివిటీ.
1: మనం విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్.
1: ప్రతి ఒక్క అధికారి కూడాను నేను ఈ సత్యసాయి సంస్థలో చేరినందుకు నేను ఏమి చేస్తున్నాను, ఎంతవరకు చేస్తున్నాను, నేను నా తృప్తిగా నేను చేస్తున్నానా లేదా అని తమకు తాము పరీక్షించుకోవాలి.
0: ఎవరీ ఆఫీస్ బేరర్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్ హ్యాస్ టు ఇంట్రోస్పెక్ట్ to what extent he has been able to implement things properly.
1: Kevalam ilanti conference time lo matram andaru attend ayipothuntaru tarvata vaalla mohale ganipinchav.
0: Only in such occasions where conferences are held all the faces are seen, but later on they are never to be seen anywhere.
1: Kanuka ilanti pravartanalo manam adhikaram ani cheppukotam sigguchedu.
0: If we declare ourselves as office bearers in this particular way, it is rather...
1: నాకు సమస్తలన్నీ నిలిచిపోయినా నాకు సంతోషమే, కానీ ఇలాంటి ప్రవర్తనలు మాత్రం నాకు ఇష్టం లేదు.
0: I am not going to be happy even if all the wings of the organization are closed, it doesn't matter.
1: But క్రమక్రమేణ ఇవన్నీ కూడాను సాయికొచ్చి చేరుతుంటాయి.
0: Gradually and ultimately, all these things will reach Sai only.
1: కనుకనే ఇది నా బాధ్యతగా ఉంటుండాలి.
0: It is Swami's responsibility.
1: ఈ చెప్పడం నా కర్తవ్యము.
0: ఇట్ ఈస్ స్వామిస్ డ్యూటీ టు టెల్ దిస్.
1: మనం చేసే సాధనంతా కూడా మన యొక్క ధన్యత కోసమే.
0: వాట్ ఎవర్ సేవ వీ అండర్టేక్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ జస్టిఫైడ్ అండ్ ఫర్
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసంతో మనం ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు డెవలప్ దేర్ ఫోర్ అండ్ అండర్టేక్ యాక్టివిటీ విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సాయి నాకు ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని సాయిని మాత్రమే అంటారు. కానీ సాయికి మీరు ఏమి చేశారు?
0: You go on finding fault with Sai, telling Sai has not done this for me, Sai has not done that for me. What have you done for Sai?
1: నీవు చేసింది నువ్వు చెప్పు చూద్దాం. ఏమి చేయటం లేదు. ప్రతి ఏది చేసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనము అంతే తప్ప సాయికి చేసిందేటువంటి పని ఏమిటి?
0: ఫస్ట్ యూ టెల్ మీ వాట్ యు హావ్ డన్ ఫర్ సాయి. ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ ఓన్లీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: సాయికి చేయక సాయి నుంచి నీ ఫలితాన్ని ఏ రీతిగా నువ్వు పొందగలవు?
0: Without doing anything for Sai, how are you going to get anything from Sai?
1: షాప్ దగ్గరికైనా పోయి దానికి చెల్లించవలసినటువంటి మూల్యం చెల్లించినప్పుడే దాన్ని అందుకోవాల్సిన వస్తువును మనం అందుకోగలుగుతాం.
0: Even if it is an ordinary object, only when you pay the full price, you would be able to get it.
1: ఆ మూల్యాన్ని చెల్లించక పదార్థాన్ని అందుకోవాలంటే ఇది ఎంత స్వార్థం?
0: Without paying the proper price, if you want to get the object, how selfish and foolish.
1: Sai aashinchinatuvanti yokka nishwarthamaina sevalu nu cheyi, neeku sarvamunu Sai anugrahistadu.
0: You perform the service which Sai wants in a selfless way. Sai is going to confer on you everything that you want.
1: Neevu cheyavalsindi neevu cheyaka Sai nunchi pondadaniki siddhanga untundi ee reethiga labhistundi adi.
0: Without discharging your own duties in the way that you are supposed to do, if you want to get something from Sai, how are you going to get it?
1: Neevu sampadinchinatuvanti dhanam nijam kaadu.
0: The wealth that you have earned is not true.
1: Nijamainatuvanti dhanam daiva anugrahame.
0: It is not a true wealth. ది ట్రూ వెల్త్ ఇస్ ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
1: అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాలు కూడా త్యాగం చేయాలి.
0: ఫర్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు హావ్ టు మేక్ ఎవ్రీ సాక్రిఫైస్.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ సర్వీస్.
1: కనుకనే ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని జపములు చేసినా, ఎన్ని తపములు ఆచరించినా, ఎంత వేదాన్ని ఉచ్చరించినా గాని లోపల హృదయం పరిశుద్ధం కాకపోతే ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: వాట్ ఎవర్ జప తప ధ్యాన యు అండర్టేక్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్, ఆల్ దిస్ ఇస్ ఎ షియర్ వేస్ట్.
1: మీకు తెలుసు అందరికీ,
0: ఆల్ ఆఫ్ యు నో దిస్.
1: ఇడ్లీ సాంబార్ చేసుకున్నాం అనుకోండి తినాలని,
0: లెట్ అస్ జస్ట్ సే వి హావ్ ప్రిపేర్డ్ ఇడ్లీ అండ్ సాంబార్.
1: ఈ సాంబారుకు చక్కని బెంగళూరు. అనుగ్రహాన్ని పొందడానికి అన్ని విధాలు కూడా త్యాగం చేయాలి.
0: ఫర్ గెటింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యు హావ్ టు మేక్ ఎవ్రీ సాక్రిఫైస్.
1: సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్.

0: You have brought fresh vegetables for preparing sambar.
1: Manchi bedal chesam.
0: You have brought good quality dal.
1: Kotta chintapandu kalipamu.
0: You have also brought fresh tamarind.
1: Inka sambar taginatuvanti samanlantha kuda vesinamu.
0: All the other articles to make good sambar you have assembled and you have accumulated them.
1: Kani aa sambaru tinnamu kadupulo tippindi.
0: And you have taken that sambar, you are getting a feeling of uneasiness and vomiting sensation.
1: Anni kruttaveni anni chaala uttamainatuvveni kani kadupulo tippadani kaaranam enti.
0: All these things are fresh things and everything is a quality thing. Why is it that I am getting a vomiting sensation?
1: Mana onna paathralo kalai ledu.
0: It is because there is a defect in the vessel.
1: Manamu chakkaga dhyanam chestunnamu.
0: We have undertaken meditation.
1: Japam chestunnamu.
0: We are also doing japa.
1: Bhajan chestunnamu ragataalalto.
0: We are also doing bhajan.
1: ఇవన్నీ కూరగాయలు ఉప్పు పులుసు కారం మాదిరి అన్ని తయారు చేసుకున్నాము. హృదయం అనేటువంటి పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయమే లేకపోతే ఇదంతా పాయిజన్ అయిపోతుంది.
0: ఆల్ దీస్ జపా తపా ఎట్సెట్రా మే బి కంపేర్డ్ టు ద వేరియస్ రిక్వైర్మెంట్స్ ఫర్ మేకింగ్ సాంబార్. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ విల్ బి గోయింగ్ టు మేక్ ఇట్
1: కనుక మొట్టమొదట హృదయం లోపల ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ fill your heart with love.
1: Prema leka yemi chesina kani adi nirupayogam ayipothundi.
0: Without love in the heart, whatever action is undertaken is going to be a waste.
1: Prema swarupulara,
0: embodiments of divine love.
1: Swami inta kadinanga cheptunnadu anetuvanti vishayamlo meer ye matramo baadha padakoddu.
0: You should not feel bad or hurt because
1: nijamuga manaloni doshamulu cheppetuvanti vaade nijamaina guruvu.
0: Because Swami is telling these things harshly. In fact, only he is a true guru who tells things.
1: Mana doshalanne kuda nu kevalam kappipuchinatvanti vaade maha drohi.
0: He may be considered as a treacherous fellow who tries to deceive us by hiding our own defects.
1: Kanuka manaku hitamuga meer bhavinchali.
0: You should consider all this as
1: meelo unnatvanti doshalanta kudunu dooram cheskovali.
0: We have to make distinct all the defects and
1: inka mundaina kuda nu dosharahitamainatvanti chittulu kavali.
0: At least in future you should be free from defects.
1: Ee yokka seva vishayam chaala uttamainatundi.
0: Service is highly noble in its
1: peace plan anta kuda chaala sakramainatundi.
0: All the plan that you have just laid is excellent.
1: Kaani jarapavasinatundi vaaru chakkaga jarapali.
0: But while implementing it you must implement it properly.
1: Indulo evaru pradhanam ante andaru kuda deeniki aadharame.
0: If you ask who is important among all these people, everyone is important in that way.
1: Andari endukodanu oka vidhamainatundi cooperation antaru dani cherika undinappude idi sariyainatundi ratiya jarugutundi.
0: Only when there is mutual cooperation among all people can the work be a
1: world council. Vallu state presidents, state conveners, district presidents, district conveners, sevadalam vallu
2: seva samiti vallu padaramandali vallu andaru kudunu ekamaipovali. World council people, state president, state conveyor, district conveyor, sevadar people, bhajana mandali, all the wings of organization should cooperate with each other.
1: ఈ కోఆపరేషన్ తో ఈ ఐకమత్యంతో మనం పని చేసినప్పుడే చక్కగా మనకు అనుకున్నటువంటి ఫలితాన్ని మనం అందుకుంటాం.
0: ఓన్లీ వెన్ వీ అండర్టేక్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ విత్ కోఆపరేషన్ అండ్ విత్ సెన్స్ ఆఫ్ యూనిటీ వీ కెన్ అచీవ్ సక్సెస్ ది వే దట్ వీ వాంట్.
1: ఈ కోఆపరేషన్ అనేటువంటిది తీసివేసి ఆపరేషన్ చేస్తే అయిపోయింది ఇంకా మన పని. ఏమీ చేయలేము మనం.
0: ఇఫ్ యూ రిమూవ్ కోఆపరేషన్ అండ్ కండక్ట్ ఓన్లీ ఆపరేషన్, వాట్ ఇస్ ఇట్ దట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ బై దాట్.
1: కనుక నేటి నుంచి అందరూ ఐకమత్యం చేత ఎవరెవరి యొక్క భావాన్ని ఎవరెవరి యొక్క శక్తిని వారు అనుసరించి శక్తి లోపం లేకుండా శక్తిహీనము కాకుండా మనం ఈ సమాజంలో ప్రవేశపెట్టాలి.
0: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ హావ్ టు అండర్టేక్ ఆల్ ద యాక్టివిటీ విత్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ వితౌట్ కాంప్రమైజింగ్ విత్ వాట్ ఎవర్ కెపాసిటీ యూ హ్యావ్ పుట్ ఇన్ ఆల్ యువర్ కెపాసిటీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ది
1: కంటెంపరీ సాధన.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ట్రూ సాధన.
1: జపము ధ్యానము యోగము యజ్ఞము అన్ని కూడా త్యజించండి, సేవలో మీరు పాల్గొనండి.
0: You can give up all japa tapa dhyana yagna and undertake service activity.
1: Nava vidhamaina itti margam nandu seva chala uttamainatundi.
0: Of all the types of activity, service activity is very important.
1: Kanukane ee seva bhavam chetane daivanugrahanni andukuntaku arhulamavutam.
0: Through service you would be able to earn the grace of God.
1: Seva cheyakunda kevala

0: ఒక విధమైన మాటల చేత గాని ఉపన్యాసాల చేత గాని కాలమును వ్యర్థం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం బై మియర్ వర్డ్స్ అండ్ స్పీచెస్ వితౌట్ అండర్టేకింగ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవ చేసేటువంటి వాడు ఉపన్యాసం చెప్పినప్పుడే దాన్ని చక్కగా హృదయానికి అత్తుకుంటుంది.
1: Only when a person who really serves people, when he speaks, it will enter and it will make its impact on the heart of others.
0: Seva cheyaka upanyasamlo hero maadi vachukuntunte deeni valla zero aipothundi.
1: If you are only great in your own speeches without serving, you are going to become a zero.
0: Kanuka manaku manam ganyulu kavali, nenu em tarinchali, nanu sariyinaatundi yokka jeevithanni anubhavinchali, aadarshavantamainatundi manavudiga tayaru kavalanukunte నిస్వార్థమైన నిర్మలమైన నిరహంకారమైనటువంటి సేవలో మనం పాల్గొనాలి.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ శాంక్టిఫై యువర్ ఓన్ లైఫ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దిస్ బాదరేషన్స్ ఆఫ్ ది వరల్డ్ దెన్ యూ హావ్ టు అండర్టేక్ సర్వీస్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ విత్ ఆల్.
0: ఎవరికి వారు ప్రతి దినం కూడాను ఆత్మ విచారణ సెల్ఫ్ కోవాలి.
1: ఎవ్రీ డే యూ షుడ్ అండర్టేక్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్.
0: నాకు ఇచ్చినటువంటి బాధ్యత లోపల, నేనున్నటువంటి స్థానం లోపల నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని తనకు తానే తృప్తి రావాలి.
1: హీ హాస్ టు లుక్ ఇన్ టు హిమ్సెల్ఫ్ టు ఫైండ్ అవుట్ వెదర్ హీ హాస్ బీన్ డిశ్చార్జింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్ గివెన్ టు హిమ్ ప్రాపర్లీ అండ్ టు ది ఫుల్లెస్ట్ ఆఫ్
0: హిస్. తనకు తనకే తృప్తి లేనటువంటి వాడు ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలడు?
1: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఫర్ హిమ్సెల్ఫ్, హౌ ఈస్ హీ గోయింగ్ టు గివ్ సాటిస్ఫాక్షన్ ఫర్ అదర్స్?
0: కనుక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అత్యవసరము.
1: Therefore, self-satisfaction is very important.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కు పూర్వము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం కలగాలి.
1: బిఫోర్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈ త్యాగం చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ దిక్కుతుంది.
1: వెన్ యూ మేక్ సెల్ఫ్ సాక్రిఫైస్ దెన్ ఓన్లీ యూ గెట్ సెల్ఫ్ రియలైజేషన్.
0: మనం అనేక కష్టములకు నష్టములకు దుఃఖములకు ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We should face all types of problems, difficulties and situations and solve the problems.
0: Mukhyamga mana satya sai samasthale endu ye samasthe aina kani ahankaramu aadambaramu abhimanamu ee moodu unte manam pan cheyalemu.
1: Primarily and basically in all the wings of satya sai organization we should be free from all egotism, all show and all attachments.
0: ఈ మూడింటిని త్యాగం చేసినటువంటి వాడే సరి అయిన సేవలో పాల్గొనడానికి అధికారి అవుతాడు.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ సాక్రిఫైజెస్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ గెట్ ది అథారిటీ టు అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: కనుక స్వామి చెప్పినటువంటి విషయములంతా కూడాను మా మంచి కోసమనేటువంటి భావమును మీరు తలంచుకుని తద్వారా జరిగిపోయినటువంటి వంట మరచి రాబోయేటువంటి ఒక జీవితానికి తగినటువంటి ఆదర్శంగా మీరు నిరూపించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Whatever Swami has said is in the best interest and the welfare of all of you, and you will have to take this in this particular spirit. Forget the past mistakes and past life, undertake the activity keeping in view all that Swami has just said in future, and sanctify your life. Thus Swami is getting his discourse to a close.

హరి హరి హరి హరి హరి అనరే ఆత్మారాముని మదిగనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సబులు సమమనరే శివ శివ శివ శివ శివ అనరే శివకే సబులు

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Sathya Sai Baba.
1: Chinnakadas are little stories told by Swami in his many discourses to simplify the most complex of spiritual topics. Here is one of those charming chinnakadas.
2: గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
3: There is a bird inside the egg.
2: విత్తులో వృక్షం పుడుతుండాలి.
3: And
2: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
3: And therefore the seed
2: is ఎవరు నిర్మించినటువంటిది?
3: The plant is born out of the seed.
2: ఇది ప్లాన్.
3: And the human begets another human. Whose plan it is?
2: ఏది కాదు.
3: Nothing
2: whatsoever. దైవం యొక్క నిర్ణయాలే.
3: It's all God's will.
2: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
3: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ ద సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై ది స్లో మీన్ వర్డ్.
2: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు ఇంత కూడా నువ్వు వర్ణించుకుంటూ వచ్చున్నాయట.
3: The dogs went on describing extolling Hanuman who could carry mountains.
2: Kondalu kondale mosinatundi hanumantuniki gulakaralu entara annadu.
3: Hanuman who could carry the mountains, what for of these pebbles?
2: Oka chinna udaharanam,
3: a small example.
2: Rama Lakshmana iruvuru kodanu Rameswaram velutunnaru.
3: Rama and Lakshmana were proceeding to Rameswaram.
2: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
3: యాజ్ దే వర్ గోయింగ్
2: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
3: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
2: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడా భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
3: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: రామా అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడంటే ఏమాత్రం ఇష్టం లేదు.
3: But it's only Rama's name that is really listed, but not Shiva's name or linga.
2: Yeddu nekkina gadda nekkina iddarokkade oranna.
3: One may have the bull as a chariot or that of bird, but it's only the same God.
2: Ramulu bodhisthu vachadu.
3: That has been the teaching all the while.
2: Kaani Ramulu ante unnatundi prema inko dani paina ledu atuniki.
3: But he has got intense love for Rama.
2: Pampadu Hanumantunne pampadu.
3: And he sent Hanuman himself.
2: Kulike vaadu kulle vaadu edruga kulike vaadata.
3: In front of
2: ఎవరు వద్దంటున్నారో వాళ్ళతోనే ఆ పని చేపిస్తాడు.
3: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్ హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
2: హనుమాన్
3: హనుమాన్
2: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
3: హనుమాన్ యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగ విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
2: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
3: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
2: సాహసం చూపించలేదు.
3: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
2: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
3: ఈ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
2: వెళ్లాడు తీసుకుని వచ్చాడు.
3: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
2: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటాయి.
3: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
2: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
3: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
2: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషంలో ఆలస్యంగా వచ్చాడు.
3: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
2: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాడు.
3: బట్ రామ మేడ్ లింగ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
2: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
3: యాజ్ ద లింగ వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
2: హనుమంతుడికి బాగా కోపం వచ్చింది.
3: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
2: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసాడు నాకు వద్దు పోమని.
3: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ హి సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
2: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
3: అండ్ హి వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
2: ఏమిటి నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
3: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
2: చాలా రామదాసు కూడాను ఎంతో ఇది చేశాడు.
3: రామదాస్
2: అందులో ఇతను త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నాడు.
3: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
2: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
3: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
2: ఈ రెండు ఏదో నిర్ణయం కావాలి.
3: వన్ మస్ట్ బి డిసైడెడ్.
2: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను నాకు మనశ్శాంతి లభించదు.
3: అంటిల్ దిస్ ఇస్ డిసైడెడ్ ఐ విల్ నాట్ హ్యావ్ పీస్.
2: కూర్చున్నాడు.
3: హి సాట్.
2: నాలో భక్తి ఉన్నది.
3: ఐ హ్యావ్ డివోషన్.
2: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
3: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ద హెయిర్స్ అవుట్ ఆఫ్ హిస్ బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
2: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
3: సో హీ గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ గాట్ డివోషన్.
2: రాముల్లోనే శక్తి లేదు,
3: రామ హాస్ నో పవర్,
2: నాలో భక్తి ఉంది,
3: ఐ హావ్ డివోషన్.
2: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం ప్రారంభమవుతుంది.
3: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
2: మరీ యోచన చేశాడు,
3: హీ థాట్ ఓవర్ లేటర్,
2: ఛా ఎంత పొరపాటున్నాను,
3: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
2: భగవంతుల్లో శక్తి లేకపోతే నేనింతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
3: ఇన్ఫాక్ట్
2: నేనింతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
3: ఇన్ఫాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్
2: దాన్ని పురస్కరించుకునే త్యాగరాజు చెప్పాడు.

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite.
1: వీళ్ళందరూ సామాన్యంగా వచ్చేటువంటి వారు అనుకున్నావా?
0: Do you think they are ordinary people?
1: ఇలా చూడు ఎంతటువంటి వాడు భరతుడు, ఎంత సూక్ష్మబుద్ధి గలవాడు.
0: How intelligent Bharata.
1: వీళ్ళందరూ నీలో శక్తి లేకపోతే ఏ అర్జెంటీనా, ఏ ఆస్ట్రేలియా, ఏ రష్యా, ఏ చైనా, ఏ జపాను, ఏ జర్మనీ, వీళ్ళందరూ ఎందుకోసం ఇక్కడ వస్తున్నారు? ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అనుకున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ ఎనీ బాడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్స్ ఎవ్రీబడీ.
1: చాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ట అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి. శ్రీరాముడు,
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టేస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టేస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టేస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ ఎ స్మాల్
1: పెబుల్. కాలికి తగులుకొని కాలు కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణ స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెన్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ నథింగ్ హడ్ హ్యాపెన్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత్రి నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మే ట్రబుల్ సంబడి, దేర్ఫర్ ఐ విల్ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్,
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: దీని జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ
1: ఇంకొక పర్యాయం నేనే జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దీస్ పేపర్స్ ఆన్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడం చేత్తో అట్లా తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హీ వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హీ డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: ఇంకిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్.
1: రామా, ఏమిటి ఈ యొక్క నీవి ఇల్లలు?
0: రామా, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ? వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నీవేం దీనికి శ్రమ పడనక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిన వేలుతో కాలి చిటికిన వేలు అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది ఆనాడు హనుమంతుడు ప్రతిష్ట కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హీ సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాము నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga light came in merged in Rama. So also light of Rama.
1: Yeddu nekkine vaadu lingadu, gadda nekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yeddu nekkina gadda nekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird in the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokam lopala Ramulu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Isvarudu ante kontha mandiki ishtamu, Sai Baba ante okka ante. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama.
1: Daivam okkade.
0: God is one.
1: Ekam sat.
0: Only one.
1: Ekuham bahusyam.
0: One manifests into many.
1: Master pa gulab jam barfi palko mithai jilebi keer enni chesinappudiki chakkara okkate.
0: The sweets may be many, but the sugar is one.
1: Nee kosam inni vidhamainatundi roopanamalu nee kalpinchukuntunnavu.
0: The name and form is only of your making.
1: Kaani daivam okkade.
0: But God is one.
2: You were listening to a charming little story told by Bhagwan Shri Satya Sai Baba. This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.

అల్లా, మైటీ అల్లా, అల్లా విక్టోరియస్ అల్లా, అల్లా ఐ వాంట్ టు ఫైండ్ యూ, ఫాదర్ ఐ వాంట్ టు అడోర్ యూ, అల్లా ఇన్ఫినిట్ అల్లా, గ్లోరియస్ అల్లా, లవింగ్ అల్లా, హే అల్లా గ్రేట్ అల్లా, ఫాదర్ అల్లా, ఎటర్నల్ అల్లా.